ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: 101.9.
1: నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ టైం 6:11 అవుతుంది. అండ్ ద డేట్ టుడే ఈజ్ 27th August 2026. అండ్ ఈరోజు గురువారం. సో ఈ గురువారం కాబట్టి మన డేని మన షోని సాయిబాబాను గుర్తు చేసుకుంటూ భక్తి పాటలతో స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 6:21 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం. వైద్యవరార్చి రాణా ప్రతాప్ అండ్ మన తెలంగాణ నేల ఎన్నో వేల ఏళ్ళ చరిత్రకు నిలయం. మనకు తెలిసిన రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి ప్రసిద్ధి ఆలయాలే కాదు, అడవిలో కొండల్లో ఎవరికీ పెద్దగా తెలియని అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. అలాంటి ఒక అరుదైన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట. అదే ములుగు జిల్లా కొత్తూరు గ్రామం సమీపంలోని దేవునిగుట్ట ఆలయం. దేవునిగుట్ట అంటే అక్షరాల దేవుని కొండ అన్నమాట. అంటే దట్టమైన అడవి, కొండ ప్రాంతం, సహజ నీటి వనరులు, వాటి మధ్య వందల ఏళ్ల చరిత్ర మోస్తున్న ఒక పురాతనమైన ఆలయం గురించి. అండ్ ఈ ఆలయం క్రీస్తు శతాబ్దం 6వ శతాబ్దానికి చెందిందని చెప్పేసి పరిశోధకులు భావిస్తున్నారు. అండ్ అంటే ఈ రోజు నుంచి దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఇలాంటి అద్భుతమైన నిర్మాణం ఉండేది అన్నమాట. అయితే దీన్ని ఎవరు నిర్మించారు అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. సఫర్ వరకు స్టేట్ ఇండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 6:31 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ಕ್ಷೇತ್ರೀಯ ದರ್ಶಿನಿ ಕಾರ್ಯಕ್ರಮ ವೈದ್ಯ ರಾಜ್ಯ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಆ್ಯಂಡ್ మనం ములుగు జిల్లాలో ఉన్న దేవుని గుట్ట గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అండ్ ఎవరు నిర్మించారంటే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపైన స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఆలయ నిర్మాణ శైలి శిల్పకళ పరిశీలించిన పరిశోధకులు దీనిని విష్ణుకుండీనుల కాలానికి చెందిందని చెప్పేసి భావిస్తున్నారనమాట. అండ్ ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని గుట్ట ఆలయం బయట నుంచి చూస్తే ఇటుకలతో నిర్మించినట్టు కనిపిస్తుంది. కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే మనకి అసలు విషయం అర్థమవుతుందన్నమాట. ఏంటంటే వివిధ పరిమాణాల్లో చెక్కిన ఇసుకరాయి రాళ్లను ముందుగానే ఆకారంలోకి తీసుకొచ్చి ఒకదానిపై మరొకటి అమర్చి ఈ నిర్మాణాన్ని రూపొందించారంట. అంటే అప్పటి శిల్పాలు రాయిని కేవలం గోడలుగా ఉపయోగించలేదు. రాయినే ఒక కళాఖండంగా మలిచారన్నమాట. అండ్ ఇక్కడ శిల్పులు ఆ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అంటే ఆలయ గోడలపై అర్ధనారీశ్వరుడు, గణపతి, స్కందుడు వంటి దేవత రూపాలతో పాటు మనుషులు, జంతువులు, నర్తకులు, ఇతర ఆకృతులను చూపించే శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ శతాబ్ద కాలగమనంలో కొన్ని శిల్పాలు బాగా దెబ్బతిన్నప్పటికీ వాటిలో కనిపించే కళాత్మకత ఇప్పటికీ అందరిని ఆశ్చర్యపరుస్తుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ అర్ధనారీశ్వర శిల్పం ఇక్కడ ప్రత్యేక శిల్పాల్లో ఒకటిగా పరిశోధకులు గుర్తించారంట. అండ్ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే ఇది సాధారణంగా మనం చూసే పెద్ద గోపురాలు అనేక మండపాలతో ఉన్న ఆలయం లాంటిది కాదన్నమాట. ఒక చదరపు గర్భగుడిని, దానికి పైకి ఎదిగే శిఖరం నిర్మాణం అండ్ ముందు భాగంలో ప్రవేశ ప్రదేశం, ఇలా చాలా ప్రత్యేకమైన నిర్మాణాల రూపం కనిపిస్తుందన్నమాట ఇక్కడ. అండ్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతీయ దేవాలయ నిర్మాణ పరిమాణాల్లో ఒక ముఖ్యమైన మార్పు దశను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కట్టడం అని చెప్పేసి పరిశోధకులు అన్నారంట. అండ్ ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అండ్ ఈ ఆలయం ఎలా తెలిసింది అని చెప్పేసి కూడా మాట్లాడదాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇంటూ ఆకాశవాణి

స్టూడియో క్లక్ల టైం 6:44 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం. అండ్ మనం దేవుని గుట్ట ములుగు జిల్లాలో ఉన్న దేవుని గుట్ట గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే దేవుని గుట్టకి ఎలా వెళ్ళాలంటే దేవుని గుట్ట ములుగు జిల్లాలోని కొత్తూరు గ్రామం సమీపంలో ఉందన్నమాట. అంటే వరంగల్ వరకు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్ కానీ బస్ కానీ వెళ్ళి వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్ళే బస్సెస్ ఏదైనా సరే వెళ్ళి అక్కడ కొత్తూరు ప్రాంతంలో దిగి అండ్ అక్కడ నుంచి నియర్ బై ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. కొత్తూరు నుంచి ఆలయం అడవి ప్రాంతంలో ఉండడం వల్ల మనము కొంచెం స్థానికుల హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం గూగుల్ మ్యాప్స్లో దేవుని గుట్ట టెంపుల్ కొత్తూరుని కొడితే చూపిస్తుందన్నమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ చాలా పురాతనమైన గుడి. ఎలా తెలిసిందంటే 2017లో ఈ ఆలయానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయంట. అండ్ అప్పటి ఫోటోస్ చూసిన చరిత్రకారులు అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుల దృష్టి దీనిపై పడింది. అండ్ అప్పటి నుంచి దేవుని గుట్టపై పరిశోధనలు, సంరక్షణ అవసరమైన చర్చలన్నీ కూడా పెరిగి వీటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఈరోజు మనం అడవిని చూస్తున్న ప్రాంతం దాదాపు 1500 సంవత్సరాల క్రితం శిల్పులు రాళ్లను చెక్కి ఒక్కొక్క రాయిని అమర్చి దేవతల రూపాలను శిల్పాలు చెక్కి ఈ దేవుని గుడి నిర్మించారన్నమాట. సో ఇలాంటి కళాఖండాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వెల్కమ్ బ్యాక్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ స్టూడియో క్లాక్ టైం 7:02 అవుతుంది. అండ్ యా, ఈ రెయినీ సీజన్లో ఆబ్వియస్లీ వింటర్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ 2-3 డేస్ 4 వర్షం కూడా పడ్డది, కాబట్టి వాతావరణం అంతా చల్లగా ఉంది. రైట్, అండ్ ఊర్లలో ఇప్పటికి కూడా వర్షాలు పడుతున్నాయి అంటారు. రైట్, సో ఒక్కసారి మనం ఊరికి వెళ్ళి ఊర్లో మనం వాళ్ళందరినీ లేపేసి దాని తర్వాత నిద్ర లేచి లేపి అండ్ హైదరాబాద్కి వచ్చి మన హైదరాబాద్లో కూడా గుడ్ మార్నింగ్ చెప్పేసాం ఈ పాటలతోని. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైం 7:12 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 91.9 మెగాహెర్ట్జ్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. సో మనం డైలీ సాధారణంగా మార్నింగ్ లేచిలో కూడా మనకు వీలైనప్పుడు కంపల్సరీ మనం ఫిట్గా ఉండాలంటే, మన బ్రెయిన్ కూడా రిఫ్రెష్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి వ్యాయామం చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. అయితే సో ఈ మధ్యలో దానికి కొన్ని వ్యాయామాలకి ఇంతకుముందు మనం వాకింగ్ జాగింగ్ అంటే దాన్ని ఇప్పుడు కొత్తగా కార్డియో అంటున్నారు. అంటే రోజుకి 20 to 30 minutes బ్రిస్క్ వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ లాంటివి అండ్ హార్ట్ అండ్ లంగ్స్కి మంచిది అంటే ఇలాంటివి చేస్తే హార్ట్కి ఇంకా లంగ్స్కి మంచిదన్నమాట. అండ్ వారానికి 2 to 4 days స్క్వాట్స్ కానీ పుషప్స్ కానీ రోస్ వెయిట్స్ వంటి ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది అన్నమాట. అండ్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ అనమాట. మంచి మీల్ అంటే ప్రతి మీల్లో ప్రోటీన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకోవాలన్నమాట. అండ్ ఎక్కువగా జంక్ ఫుడ్, షుగర్ని కంప్లీట్గా తగ్గించేసేయాలన్నమాట. అండ్ సాధారణంగా మనము డైలీ 6 to 8 hours స్లీప్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ హైడ్రేషన్, మన బాడీ ఎంత ఎక్సర్సైజ్ ఏజ్ చేసినా సరే కంపల్సరీ మన బాడీ హైడ్రేట్గా ఉండాలి కాబట్టి రోజంతా రెగ్యులర్గా వాటర్ తాగాలి. అండ్ ఎక్సర్సైజ్ వాతావరణాన్ని బట్టి అవసరం పెరుగుతుంది, మన బాడీలో వాటర్ కంటెంట్ కావాలి కాబట్టి. సో జాగ్రత్తగా చూసి డీహైడ్రేట్ అవ్వకుండా మనం ఉండి రెగ్యులర్గా మన బాడీకి వాటర్ ఇస్తుంటే హైడ్రేట్ అయిపోతాం అన్నమాట. రైట్. సో ఇలాంటి మంచి మంచి ముచ్చట్ల కోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం 91.9.

కళలు సాహిత్యం శాస్త్ర విజ్ఞానం ప్రజాసేవ క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

స్టూడియో క్లిక్ టైం 7:37 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ వీ గోట్ అ మెసేజెస్. హాయ్ రానా, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనకి మెసేజ్ వచ్చింది. అండ్ ఇంకోటి రానా గారు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి శోభా గారు మెసేజ్ చేశారు. అండ్ అన్న నమస్తే, హ్యాపీ అండ్ ప్లెజెంట్ మార్నింగ్. అండ్ మీకు కూడా సార్ హ్యాపీ రాఖీ టు ఆల్ మై లవింగ్ బ్రదర్స్ అర్నిక చందు ఫ్రమ్ హైదరాబాద్. మనకి ఇన్ అడ్వాన్స్ కూడా మెసేజ్ చేసేసారు అండ్ మాకు కూడా అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతి గారు కూడా గుడ్ మార్నింగ్ రానా గారు, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇండియా రేడియో, మన ఆకాశవాణి శ్రోతలందరికీ అని కూడా మెసేజ్ చేశారు. లైక్ వైజ్ మీరు కూడా మాకు మెసేజ్ వచ్చు. మీరు మాకు మెసేజ్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేసండి. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెండు 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ఇన్వెస్ట్ తెలంగాణ నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో నిన్నటి మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మీసేవా కేంద్రాలను డిజిటల్ మార్కెటింగ్ హబ్లుగా తీర్చిదిద్దుతున్నట్టు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు చెప్పారు. వ్యాపారులకు డిజిటల్ ప్రచార అంశాలను చేరువ చేసే లక్ష్యంతో మీసేవా మెటా సంయుక్త కార్యక్రమం విస్తరిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఈ వేకువ జామున జరిగిన ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7 మరణించారు, 8 గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రభుత్వ వైఖరితో మోడల్ స్కూళ్ల సిబ్బంది, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. నిబంధనల మేరకు వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారు. ఆ పాఠశాలల సిబ్బంది నిన్న ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీజీ పార్థివాల దంపతులు నిన్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యానవన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈరోజు నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అల్తాస్ జానయ్య తెలియజేశారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

స్టూడియో క్లాక్లో టైం 8:04 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఈరోజు డే ఒక స్పెసిఫిక్ ఉందన్నమాట, అది వరల్డ్ లేక్ డే అనమాట, అంటే సరస్సుల దినోత్సవం. సో ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఎప్పుడు నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పి అన్నీ మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 8:16 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್. ಆ್ಯಂಡ್ ಇರೋಜು ವರ್ಲ್ಡ್ ಲೇಕ್ಸ್ డే కాబట్టి ఒక లేక్ అంటే కేవలం నీళ్లు ఉండే ప్లేస్ కాదు, అది ఎన్నో జీవులకు ఒక ఇల్లు లాంటిది. మనిషికి డ్రింకింగ్ వాటర్ సోర్స్ అండ్ రైతుకి ఇరిగేషన్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా అవసరం. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 27 27వ తారీఖున వరల్డ్ లేక్ డే జరుపుకుంటాం అనమాట. యునైటెడ్ నేషన్స్ 2024లో ఆగస్ట్ 27 వరల్డ్ లేక్ డేగా ఆఫీషియల్గా ప్రకటించిందనమాట. అంటే లేక్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ పెంచడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది మెయిన్ పర్పస్గా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి లేక్స్ నుంచి డ్రింకింగ్ వాటర్, ఫార్మింగ్, ఫిషింగ్ లాంటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అండ్ లేక్స్లో ఎన్నో రకాల ఫిషెస్, బర్డ్స్, ప్లాంట్స్ ఇంకా చాలా జీవులు కూడా వాటి ఆధారితంగా అండ్ వాటిలో జీవిస్తాయన్నమాట. అండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ని హోల్డ్ చేయడంలో అండ్ లోకల్ క్లైమేట్ బ్యాలెన్స్ చేయడంలో కూడా లేక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో యుఎన్ ప్రకారం ప్రపంచంలో 11.7 కోట్ల పైగా లేక్స్ ఉన్నాయి అండ్ ఇవి ఎర్త్ సర్ఫేస్లో దాదాపు 4% ఏరియాని కవర్ చేస్తుంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఈ లేక్స్ పరిస్థితి ఎట్లుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టేట్ ఉంటే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లిక్ టైం 8:28 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఈరోజు వరల్డ్ లేక్ డే కాబట్టి, అంటే సరస్సుల దినోత్సవం, లేక్స్ డే కాబట్టి, సో ఆల్మోస్ట్ యుఎన్ ప్రకారం మన ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల పైగా లేక్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఎర్త్ సర్ఫేస్లో దాదాపు 4% ఏరియాని కవర్ చేస్తుంటాయి. కానీ లేక్స్కి ఇప్పుడు డేంజర్ పెరుగుతుంది. అర్బనైజేషన్, ప్లాస్టిక్ వేస్ట్, పొల్యూషన్, ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చర్ కెమికల్, ఎంక్రోచ్మెంట్స్ అండ్ క్లైమేట్ చేంజెస్, ఇవన్నీ లేక్ సర్వైవల్కి పెద్ద ఛాలెంజ్గా మారుతున్నాయి. అవన్నీ మనకి తెలుసు, క్లియర్గా మనం చూస్తున్నాం. మన ఉన్న చుట్టుపక్కల ఉన్న చెరువే ఒక 2 సంవత్సరాల ముందు ఎట్లుందో అండ్ ఇప్పుడు ఎట్లుందో మనకు క్లియర్గా తెలుసు, రైట్? అండ్ పొల్యూషన్ పెరిగితే నీటిలో ఉన్న జీవులు ఇబ్బంది పడతాయి. అండ్ వాటర్ స్టెవల్స్ తగ్గితే మనుషులతో పాటు బర్డ్స్, యానిమల్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. అందుకే ఈ డే, అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 27 వరల్డ్ లేక్ డే రోజు మనం ఏం చేయాలి, లేక్స్ని ఎలా కాపాడుకోవాలి అని అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మన ఇంటి దగ్గర ఉన్న చెరువైనా లేకుంటే మన ఊర్లో ఉన్న కుంట అయినా సరే, మన సిటీలో ఉన్న లేక్ అయినా సరే, ఇది గవర్నమెంట్ బాధ్యత మాత్రమే అని చెప్పేసి మనం ఆలోచించకుండా మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వీటిని క్లీన్ చేసే ప్రయత్నం మనం చేయాలి. అండ్ చెత్తను తీసుకెళ్ళి లేక్స్లో వేయకూడదు. ప్లాస్టిక్ యూజ్ని తగ్గించాలి. అండ్ లేక్స్ని ఎంక్రోచ్మెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాటర్ సోర్సెస్ని పొల్యూషన్ కాకుండా కాపాడాలి. ముఖ్యంగా మన పిల్లలకు వాటర్ వాల్యూ, లేక్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, ఒక లేక్ డ్రై అయిపోతే కేవలం వాటర్ మాత్రమే తగ్గిపోదు, ఒక కంప్లీట్ ఎకోసిస్టమే దెబ్బతింటుంది. అండ్ ఇఫ్ ఒక లేక్ పొల్యూట్ అయితే కేవలం వాటర్ మాత్రమే పొల్యూటెడ్ కాదు, ఎన్నో జీవుల ఫ్యూచర్ కూడా డేంజర్లో పడుతుంది. అందుకే వరల్డ్ లేక్ డే సందర్భంగా ఒక చిన్న మాట మనం గుర్తుంచుకుందాం, లేక్స్ని కాపాడితే వాటర్ని కాపాడినట్టే, అండ్ వాటర్ని కాపాడితే మన ఫ్యూచర్ని కాపాడినట్టే. సో కాబట్టి లేక్స్ని, చెరువులని, కుంటలని, నాలని వాటర్నట్ని ఇప్పటిదాకా పొల్యూషన్ అయింది చాలు, ఇకపై నుంచి కాపాడే ప్రయత్నం చేయాలి, మనం చేద్దాం. స్టేట్ ఉంటే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎస్ నేను కూడా ఇక్కడ ఆ ప్లేలిస్ట్ నెక్స్ట్ ఏ సాంగ్ వేయాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని నేను కూడా ఇక్కడ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. రైట్, సో స్టూడియో కులక టైమ్ 8:51 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం అండ్ షో పేరు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్, సో మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి 4023234822 నెంబర్కి. సో నేను ఈ విధంగా నా ప్లేలిస్ట్లో కొన్ని ట్రాక్స్ పెడుతున్నాను అండ్ మీకు ఏదైనా సరే సాంగ్ వినాలనిపిస్తే మీరు నాకు సాంగ్ రిక్వెస్ట్ పెట్టేసుకోవచ్చు మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. స్టేట్ ఉండే ఆకాశవాణి ఫైవ్ రెండు 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టం చేయాలని, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి

భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. మీసేవా కేంద్రాలు పౌర సేవలకే పరిమితం కాకుండా ప్రజలకు డిజిటల్ విధానంపై అవగాహన కల్పించి ఆదాయ అవకాశాలు పెంచే వేదికగా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. చిరు వ్యాపారులకు వాటి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామని నిన్న మీసేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ 2వ దశ కార్యక్రమంలో తెలిపారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యానవన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈరోజు నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయం ఉపాధ్యకులు అల్తాస్ జానయ్య తెలియజేశారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టడీ క్లిక్ టైం 9:05. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్ చీరాల ప్రధాన.

అండ్ రేడియోచ్చో జీవితం రంగులమయం, రైట్? సో మాట్లాడుకుందాం మసు మసు ముచ్చట్లు. అండ్ ఇఫ్ సపోజ్ మీకేమైనా సరే సాంగ్ వినాలనిపిస్తే మీరు నాకు వాట్సాప్ చేసి సాంగ్ నేమ్ అండ్ మూవీ నేమ్ టైప్ చేసి పంపండి, నేను ఆ సాంగ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్.

నిలం సమయం 9:11 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, అది కూడా మన బ్రెయిన్ గురించి. మన బ్రెయిన్ మన బాడీ వెయిట్లో కేవలం 2% మాత్రమే ఉంటుంది, కానీ మన బాడీ ఉపయోగించే ఎనర్జీలో దాదాపు 20% వరకు బ్రెయిన్కి అవసరం అవుతుందంట. అంటే సైజ్ చూడండి, జస్ట్ 2% మన బాడీ కంప్లీట్, మన బాడీ వెయిట్తో కంపేర్ చేస్తే జస్ట్ 2% మన బ్రెయిన్ వెయిట్ ఉంటుంది, కానీ మన బాడీ హోల్ బాడీలో ఉన్న ఎనర్జీ 20% బ్రెయినే యూజ్ చేస్తుందంట. అంటే మనం కూర్చొని ఏమి చేయకుండా ఉన్నట్టు కనిపించినా మన బ్రెయిన్ మాత్రం 24/7 ఫుల్ బిజీగా ఉంటుంది, ఫుల్ యాక్టివ్గా ఉంటుందంట. అందుకే మార్నింగ్ లేవగానే మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అండ్ సరిపడా నీళ్లు తాగడం, మంచి స్లీప్ ఉండడం బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. మన బాడీతో పాటు బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బాడీకి బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్కి కూడా థాట్స్, మంచి థాట్స్ అంతే ఇంపార్టెంట్. కాబట్టి మంచిగా ఆలోచిద్దాం. రైట్, స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వెల్కమ్ బ్యాక్. నిలయంలో సమయం 9:22 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ టైం 9:22 అవుతుంది అండ్ ఆల్మోస్ట్ రష్ అవర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఊరుకులు పరుగులు బిజీగా ఆఫీస్కి వెళ్తుంటారు కదా. సో ఈ గ్యాప్లో నేను మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. మనం చాలామంది కామన్గా బిలీఫ్ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ అంతా చెట్ల నుంచి వస్తుందని కదా. కానీ నిజానికి మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ తయారవ్వడంతో ఆక్సిజన్ తయారవ్వడంలో సముద్రాల్లో ఉండే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అండ్ ఫైటోప్లాంక్టిన్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయంట. అంటే మనం సముద్రాన్ని కేవలం నీటి ప్రపంచంగా చూడకుండా ఓషన్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని గుర్తించాలి. బికాస్ చెట్లతో పాటు సముద్రాలతో కూడా మనకి ఆక్సిజన్ వస్తాయంట. బికాజ్ అందులో ఉన్న చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న చిన్న బ్యాక్టీరియా, ఫంగై అలాంటివి ఉంటాయి కదా, అవి చిన్న చిన్న జీవులు ఏవైతుంటాయో అవి ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి అంట. కాబట్టి లేక్లను ఏ విధంగా కాపాడతామో అదేవిధంగా సముద్రాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నీల
1: పేరిణీ నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నీల,
1: పచ్చని పంటలొక వైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,

0: ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 9:44 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಮ್ ರೇನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್. ಆ್ಯಂಡ್ ರೀಸೆಂಟ್ಗಾ కోనసీమ జిల్లాకు సంబంధించి 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళారు కదా ఈ నెల 3 తారీఖున. అండ్ మరుసటి రోజు వాళ్ళ ఇంజన్ గేర్ బాక్స్ ఖరాబ్ అయ్యి అండ్ రిటర్న్ వస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఇంజన్ కంప్లీట్గా ఖరాబ్ అయిపోయి అక్కడే ఉన్నారు. సో ఆల్మోస్ట్ 23 డేస్ వాళ్ళు అదే షిప్లో ఉన్నారనమాట. అయితే ఆ 23 డేస్ ఎట్లా ఉన్నారని చెప్పేసి బయటకు వచ్చాడితే వాళ్ళు తీసుకెళ్ళిన ఫుడ్ ఏదైతే ఉంటుందో 5 డేస్కి సరిపడా ఫుడ్ అంట. 2 డేస్కి ఒకసారి తిని 2 డేస్కి ఒకసారి తింటూ ఆల్మోస్ట్ 23 డేస్ బతికి దాని తర్వాత కలకత్తాకు సంబంధించిన బోట్ అధికారుల సాయంతో వాళ్ళు తిరిగి వచ్చేసారనమాట. రైట్. సో ఇట్లా చాలామంది ఎగ్జాంపుల్ ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఒక్కొక్కరు ఒక 5 మంత్స్ కూడా సముద్రంలో ఆ విధంగా ఉండి బతికిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో సముద్రంలో కూడా మనం బతకొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వస్తుంది, దాని తర్వాత సాంగ్ మళ్ళీ మనం మాట్లాడేసాం. స్టే ట్యూన్డ్.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

టుడేక్లో టైం 9:56 అండ్ ఈరోజుతో నా షో కంప్లీట్ అయిపోయింది. ఎల్లుండి అంటే నెక్స్ట్ వీక్ కాదు, సో ఎల్లుండి నా షో ఉంది అనమాట. మళ్ళీ సాటర్డే ఆ రోజు మనం కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ మ్యూజికల్ జర్నీలో కంటిన్యూ అవ్వడానికి ఆర్జే రవలి గారు కూడా వచ్చేసారు. నెక్స్ట్ నా తర్వాత వారి షో ఉంది అనమాట. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నిలుపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయల విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి నేటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Very good morning.
1: Good morning.
0: So, FM Rainbow listeners ki alage Ravali, you too a very good morning. Nen chala beautiful place ki and alage chala inspiring place lo unnani wala and it is a FLU, andarki telisinde the English and Foreign Language University idi.
1: Avunu.
0: The National Sports Day 2026 sandarbhanga Kelo India Samvad Kel ki baat PM Modi ke saath ane oka ఏమంటారు స్లోగన్ తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ లైవ్ అప్డేట్స్ ని కవర్ చేసి షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ రోజు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. ద ఓన్లీ రీజన్ దీని వెనకాల ఏంటి అని అంటే యూత్ ను ఇన్స్పైర్ చేయడం.
1: రైట్.
0: ఎందుకంటే మన కంట్రీకి స్పైన్ అంటే యువతే కదా, మన దేశానికి వెన్నెముక అంటారు.
1: ఎగ్జాక్ట్లీ.
0: అందుకే మరి యువతని మోటివేట్ చేయడానికి చాలా రకాలైనటువంటి దారులు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. దాన్ని ఎంచుకుని ముందుకు తీసుకొచ్చి ఎంతో మంది స్టూడెంట్స్ ని ఇందులో భాగం చేశారు, ఈ కార్యక్రమంలో భాగం చేశారు. ఈ రోజు వాటికి సంబంధించినటువంటి ఆ థీమ్ ఏంటి, అసలు ఏ రకంగా వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, దీని బిహైండ్ రీజన్స్ ఏంటి, అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం లైవ్ అప్డేట్స్ ఏంటి కూడా నేను మినిట్ టు మినిట్ మీకు ఇస్తూ ఉంటాను.
1: షూర్ విల్ బి వెయిటింగ్ ఫర్ దోస్ అప్డేట్స్ ఫ్రమ్ ద లైవ్ గ్రౌండ్ ఫ్రమ్ యూ. సో లెట్స్ టేక్ అ స్మాల్ సాంగ్ బ్రేక్ అండ్ విల్ గెట్ రైట్ బ్యాక్ టు యూ. సో స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: more.
1: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
2: And where do we taste all these?
0: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Welcome back. You're listening to FM Rainbow 101.9 as we are taking updates from the Khelo India Dialogue Khel Ki Baat PM Modi Ke Saath, which is being held today at the English and Foreign Language University. And as we have our RJ Kirti at the live place right now, so let's hear from her any more updates regarding the event. Hello.
5: Yeah, Ravali.
4: Hi, Kirti. So, chappan, inkemana updates unnaya manaki aa event nunchi live ga?
5: అంటే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది, కాకపోతే ఇది స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్.
4: ఓకే.
5: అండ్ నషా ముక్త్ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ తో రన్ అవుతున్న ఈ ప్రోగ్రామ్ కి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. అందులో ఈ రోజు నాతో ఒక స్టూడెంట్ ఉంది, అండ్ షీ ఇస్ ఆల్సో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాకుండా ఢిల్లీలో ఏమంటారు మన వికసిత్ భారత్ న్యూ యూత్ పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేసింది తెలంగాణ తరఫున.
4: వావ్, నైస్.
5: షీ వాజ్ ఫైనాన్స్ మినిస్టర్ దర్ పార్లమెంట్ లో. సో తను నాతో ఉందన్నమాట. అండ్ తన తన వ్యూస్ ఏంటి, అండ్ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, అండ్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఇక్కడికి రావడానికి అనే విషయాలు తననే స్వయంగా అడిగి తెలుసుకున్నాం. వాట్ ద నేమ్? ప్రగతి. ఓకే, హాయ్ ప్రగతి, హౌ యూ? ఐఎమ్ వెరీ గుడ్, దిస్ ఇస్ ప్రగతి ఫ్రమ్ జెఎన్కే సెకిట్యాల్ కాలేజ్. ఏం చదువుకున్నావు ప్రగతి?
6: ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్.
5: ఓకే. వాట్ మేడ్ యూ టు కమ్ అండ్ పార్టిసిపేట్ హియర్, అండ్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అనేటువంటి థాట్ ఎనీబడి ఇన్ఫ్లుయెన్స్డ్ యూ, ఆర్ మీ అంతట మీరే వచ్చారా?
6: Yeah, so I am actually a basketball player. Not only that, in school days I was a regional athlete. In 400 meters regional athlete ni, and same time ippudu university lo I shifted for basketball player. So generally manam pillalandarki em cheptamante parents gaani స్టడీ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ మీరు జనరల్ గా చూడండి, హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత చదివింది ఫాస్ట్ గా ఎక్కుతుంది. మనం ఫిజికల్ గా డ్రైన్ అవుతాం, బట్ మెంటలీ వీ గెట్ స్ట్రాంగ్ ఆఫ్టర్ ప్లేయింగ్. రిటెన్షన్ కూడా చాలా బాగుంటది. సో నేను ఎప్పుడన్నా కానీ బాస్కెట్ బాల్ ఆడిన తర్వాత వచ్చి చదివితే నాకు తొందరగా ఎక్కేది. సో నేను 1 hour లో చదివే టాపిక్ హాఫ్ అన్ అవర్ గా చదువుతుండే ఆఫ్టర్ ఐ ప్లేడ్ ది గేమ్. సో ఖేలో ఇండియా ఇస్ నైస్ ఇనిషియేటివ్, అందరు ఆడాలి. ఇట్స్ ఇన్స్పైర్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో దాట్ ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ అవర్ ఇండియా కూడా మంచిగా చేస్తుందన్నమాట స్పోర్ట్స్ లో ఎట్లెళ్ళాలి అనేది. వేరే కంట్రీసే కాదు, ఇప్పుడు మన మన చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ స్టూడెంట్స్ చాలా మంది గెలుస్తున్నారు. నీరజ్ చోప్రా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నాను. లైక్ ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉంది, వాళ్ళంతా చేశారు. సో ఇట్ ఈస్ వెరీ నైస్, దాట్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ మీ వెరీ మచ్. యా, పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. అండ్ అవర్ స్కూల్ కాలేజ్ స్కూల్ టీచర్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ గేవ్ మీ లాట్స్ ఆఫ్ మోటివేషన్ టు కమ్ హియర్. సో ఓన్లీ ఐఎమ్ స్టాండింగ్ హియర్ వాట్ ఐ ఫీల్. సో గుడ్, నైస్ టు నో దిస్. అయితే ఒకప్పుడు మాత్రం పేరెంట్స్కి ఇలా ఉండేది, అంటే పిల్లలు చదువు పైన మాత్రమే ధ్యాస పెట్టాలి, చదువులో మాత్రమే రాణించాలి అని. ఇప్పుడు అలా లేదు. అంటే పిల్లలు ఏ రకమైనటువంటి కెరియర్ని ఎంచుకుంటున్నారో పేరెంట్స్ కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మనకు చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి కూడా కదా. యాక్చువల్లీ మ్యామ్ అదొక మిత్ ఏంటంటే, పిల్లలు స్పోర్ట్స్ లో వెళ్ళారనుకోండి వాళ్ళు చదవడం మానేస్తారు, స్పోర్ట్స్ కి ఇంట్రెస్ట్ చేసి చదవడం మానేస్తారు అని అనుకుంటుంది.
5: ఈ భయం ఒకప్పుడు పేరెంట్స్ లో చాలా ఉండేది కూడా.
6: యా, ఇప్పుడు మాత్రం అట్లా లేదు, మంచిగా స్పోర్ట్స్ పంపిస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది స్కూల్ తర్వాత దే ఆర్ జాయినింగ్. ఇప్పుడు మా తమ్ముడిని కూడా సపరేట్ గా మేము బాస్కెట్ బాల్ లో జాయిన్ చేయించారు. నేను ఆడడం చూసి మా పేరెంట్స్ కూడా దే ఇన్స్పైర్డ్, అండ్ దే అతన్ని కూడా బాస్కెట్ బాల్ లో జాయిన్ చేయించారు. సో ఇంత మార్పు, నేనున్నప్పుడు చదవడం ఎందుకు స్టడీ అనేవాళ్ళు. అదే మా పేరెంట్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు మా తమ్ముడిని జాయిన్ చేసి మంచిగా ఆడు మంచిగా చదువు అని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్.
5: థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ లాట్.
4: థ్యాంక్ యూ కీర్తి ఫర్ ది అప్డేట్ ఫ్రమ్ ద లైవ్ గ్రౌండ్. సో మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం మేము.
5: డెఫినెట్లీ డెఫినెట్లీ, అండ్ ఐ విల్ ఆల్సో బి బ్యాక్. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి నేను.
4: షూర్.
5: వినిపిస్తుందా?
4: వినిపిస్తుంది, చెప్పండి.
5: సో ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ ఐకాన్ శ్రియాంశి వల్లిశెట్టి గారు కూడా రాబోతున్నారు, ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆవిడ గురించి మనకి ఇంతకు ముందుకు తెలిసిన విషయమే, బట్ స్టిల్ మోర్ నేను షేర్ చేస్తాను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలను నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9। मैं हूं आपके साथ आरजी रवली। वेल, जैसे कि आप सभी जानते हैं कि आज 27 अगस्त को इंग्लिश एंड फॉरेन लैंग्वेज यूनिवर्सिटी में हो रहा है द खेलो इंडिया डायलॉग, खेल की बात पीएम मोदी के साथ। तो वहां पे हमारी आरजी कीर्ति जो है एकदम लाइव अपडेट्स के साथ हमें अपडेट करती जा रही हैं कि वहां पे क्या हो रहा है, और जो भी वहां पे आए हैं इस इवेंट में उनसे भी बातचीत हमें उनसे बातचीत करा आया है। तो जानते हैं कि अभी अगला अपडेट हमारे लिए क्या वेट कर रहा है। हेलो
1: हेलो
0: हेलो
1: हेलो
0: आरजे कीर्ति चपंडी,
1: ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మన ఆనరబుల్ మినిస్టర్ కోలిన్ మైన్స్ కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. అండ్ జస్ట్ ఇంకొద్ది క్షణాలు కార్యక్రమం కూడా మొదలవబోతోంది. అయితే ఈ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేసేటువంటి పర్సన్ స్మిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి, అలాగే యూత్ ని వాళ్ళ ఏమంటారు థాట్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్, అంటే ఇప్పుడు సిన్స్ 2009 నుంచి ఆవిడ ఇక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు అనమాట. లింగ్విస్టిక్స్ టీచ్ చేస్తారు అమ్మా. సో ఆవిడ మాటల్లోనే మనం విందాం, లైక్ అబౌట్ యూత్ అండ్ ఆల్సో ద ప్రోగ్రామ్ గోయింగ్ హియర్ టుడే.
2: India Samvad, Khel Ki Baat PM ke saath with the Honorable Union Minister for Coal and Mines, Sri G. Kishan Reddy. And we have started the event. And basically now we have a moderated discussion which is going on, which is live streamed and which is basically titled India Samvad. So basically what I understand is that this is a very good event which talks about the significance of sports and the all-round development.
1: Very nice, ma'am. Every year you'll be seeing fresh batches in your
2: this aligns very well with the vision for the youth. Which is Dharmasha Mukha Abhiyan, which is also taken up very seriously, and we have faculty and the students of the university, the non-teaching staff, as well as the mentor and mentees, like also every student or every student have a mentor, and the mentor literally hands the students. The mentor, which is the faculty member, to be very, actively ensure that students are aware of the negative effects of drugs, which is on campus.

0: చదువుపైన స్పెండ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంట. అంటే కాన్సన్ట్రేషన్ పవర్
1: పెరుగుతుంది.
0: అంతేకాదు ఇప్పుడు ఇంకా సేపట్లో స్టార్ట్ అయిపోయేటువంటి ప్రోగ్రామ్ కూడా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఒక ప్రాసెస్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఆ రకంగానే ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవ్వాలి అనేటువంటిది వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో మాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్. అండ్ ఒక్క ప్లేస్ నుంచి కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఒక స్టూడెంట్ గా మారిన తరువాత వాళ్ళలో గుడ్ బిహేవియర్స్ ఉంటాయి, బ్యాడ్ బిహేవియర్స్ ఉంటాయి, కానీ దేనిని తగ్గించుకోవాలి, దేన్ని పెంచుకోవాలి అని సజెషన్స్ అందరూ ఇస్తారు. కానీ బెస్ట్ ప్లానింగ్ తీసుకునే వాళ్ళే బెస్ట్ లీడర్స్ అవుతారు. సో అటువంటి ప్లానింగ్స్ భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ ని తగ్గించుకొని బెస్ట్ వైపు, కెరియర్ వైపు, సక్సెస్ వైపు అడుగులు వేయడానికి ఈ ప్రోగ్రామ్ వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుందని కూడా చాలా
1: చెప్తున్నారు.
0: సో లెట్స్ సే ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడిపించి వాళ్ళ ఐడియాలజీని కూడా షేర్ చేసేటువంటి పనిలో నేను ఉంటాను.
1: సో
0: ఇప్పటికైతే ఇలా ఉంటాను అన్నమాట.
1: రైట్ రైట్, మరి కొన్ని అప్డేట్స్ గురించి మళ్ళీ కొంచెం తర్వాత మీతో కనెక్ట్ అవుతాం. సో థ్యాంక్ యూ కీర్తి ఫర్ గివింగ్ దిస్ లైవ్ అప్డేట్స్ ఫ్రమ్ యూ. విల్ కనెక్ట్ యూ లేటర్. రైట్, సో అప్డేట్స్ తో హమే ఐసే ఆతే రహేంగే కి వహాన్ పే నో లైఫ్ మే క్యా హో రహా హై ఔర్ కైసే బచ్చోన్ కా పార్టిసిపేషన్ జో హై వో బడా హై ఇస్ ఈవెంట్ మే అండ్ హౌ యు నో స్పోర్ట్స్ భీ ఏక్ మాసివ్ రోల్ ప్లే కర్తా హై ఇన్ షేపింగ్ ది లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ హో జాయే యా యంగ్ అడల్ట్స్ హో జాయే, దట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ వెల్. తో ఇస్కి అహమియత్ భీ జో హై ఆజ్ బహుత్ కల్ బఢ్ గయా హై అండ్ ఈవెన్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఎన్కరేజింగ్ ద చిల్డ్రన్ టు బీ you know, active in sports as well. So right, hum namaste hello adab ke saath wapas hazir ho jayenge chhota sa antaral ke baad. Stay tuned.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: वेलकम बैक। आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9। वेल, स्टूडियो क्लॉक में वक्त हुआ है 11:30 और हम अभी ले चलते हैं आपको लाइव अपडेट्स के यहाँ, जहाँ ये प्रोग्राम हो रहा है फॉर यू नो इंग्लिश एंड फॉरेन लैंग्वेज यूनिवर्सिटी में। तो हमारी आरजे कीर्ति जो है वो लाइव अपडेट्स हमें यू नो देती आ रही हैं, तो देखते हैं इस बार क्या अपडेट लाए हैं हमारे लिए। हेलो हेलो,
1: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇంట్లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఖేలో ఇండియా సంవాద్ ఇక్కడ ఉన్నాను నేను ఇవాళ. అండ్ ఇవాళ జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అప్డేట్స్ తో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అండ్ ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయబడ్డ డిగ్నిటరీస్ అలాగే స్టూడెంట్స్ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసేటువంటి పనిలో ఉన్నాను. అలాగే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కూడా ఇలా షేర్ చేస్తున్నాను అన్నమాట. అయితే మినిట్ అప్డేట్స్ కి వచ్చేటప్పటికి ఇంకా కొద్దిసేపటి ముందే మన ఆనరబుల్ మినిస్టర్ కోలిన్ మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి సార్ రావడం జరిగింది. కాసేపట్లో ఆయన కూడా మాట్లాడతారు స్టూడెంట్స్ ని ఉద్దేశించి, అలాగే స్టూడెంట్స్ కెరియర్ గురించి, వాళ్ళు ఫ్యూచర్ లో తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ ఏవైనా, వాళ్ళు చదువు ఏదైనా సరే స్పోర్ట్స్ పైన కూడా శ్రద్ధ అంతే ముఖ్యం, అంటే ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి అనేటు విధంగా అనేటువంటి విషయం పైన ఆ స్పీచ్ ఉండబోతుంది అనేటువంటి టాక్ ఉంది. దాంతో పాటుగా ఇక్కడ ఇంకొంత మెంబర్స్ కూడా ఉన్నారన్నమాట, సో వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. ఆమ్ ఐ ఆడిబుల్ లవ్లీ, కెన్ యూ హియర్ మీ?
0: Yes, yes, I can hear you clearly.
1: Yes, yes. So, మన కిషన్ రెడ్డి సార్ తో పాటుగా
0: హలో హలో ऑल राइट, तो और भी अपडेट्स के साथ जो है हम आपके साथ वापस हाजिर हो जाएंगे ऑन खेलो इंडिया डायलॉग, खेल की बात पीएम मोदी के साथ, जो आज यू नो इंग्लिश एंड फॉरेन लैंग्वेज यूनिवर्सिटी हैदराबाद में हो रही है, और जहां पे श्री जी किशन रेड्डी ऑनरेबल यूनियन मिनिस्टर फॉर कोल एंड माइंस गवर्नमेंट ऑफ इंडिया भी यू नो चीफ गेस्ट की तरह आए हैं, तो बहुत सारे स्टूडेंट्स यू नो फैकल्टी हो जाए बहुत ही भारी मात्रा में पार्टिसिपेट कर रहे हैं टू लेट people, let children and youngsters know the importance of sports and you know physical activity as well. तो इसके बारे में हम updates लेते रहेंगे आरजे कीर्ति के साथ, तो फिलहाल एक छोटा सा अंतराल, stay tuned.
2: ईरानी चाय
3: बन मस्का
2: हैदराबादी

0: Welcome back. You're listening to FM Rainbow 101.9. So we have still RJ Kirti with us, जो updates हमें दे रही हैं. तो उनके वहाँ से ही जानते हैं कि what's more about the event. Hello.
1: Yes, am I audible now?
0: Yes, yes, absolutely.
1: So ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళ గురించి చెప్తూ వచ్చాను కదా.
0: అవును.
1: అలాగే ఇప్పుడు లైవ్ ఇంటరాక్షన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ టుగెదర్, ఏమంటారు ఈ అంటే ఒకరి ఒపీనియన్స్ ని ఒకరు షేర్ చేసుకునేటువంటి ప్రోగ్రామ్ ని ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఫ్రమ్ వన్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి కాదు. ఆ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మాట్లాడడం, అలాగే స్టూడెంట్స్ కూడా ఈక్వల్ గా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల్ని, అలాగే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని, వాళ్ళు స్పోర్ట్స్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని, ఇలా అన్ని రకాల ఆస్పెక్ట్స్ ని షేర్ చేసుకోవడం, అలాగే వాటిని వినడం, దాంతో పాటుగా మన మోదీ సార్ మాట్లాడడం లాంటి లైవ్ ఇంటరాక్షన్ ప్రెజెంట్ జరుగుతూ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇట్స్ అ లైవ్ ఇంటరాక్షన్ ఫ్రమ్ దేర్
0: from
1: different places. సో అది ఇక్కడ మనం చూడడానికి వీలుగా మనకి స్క్రీన్ అవైలబుల్ కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు మన మినిస్టర్ మాట్లాడతారు అనమాట, కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి సార్. అయితే ఈ వీటన్నింటినీ కూడా స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. అండ్ ఇంతకు ముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు ఢిల్లీలో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ లో కూడా ఈ క్యాంపెయిన్ జరిగి ఉన్నాయి. సో అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అండ్ మనకి ఇక్కడ నియరెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు వాళ్ళ ఐడియాలజీస్ ని కూడా షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళు చెప్పే రీజన్స్ లో ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మేము వెళ్ళి మేము పార్టిసిపేట్ చేసి రావడం అండ్ మాకు కాస్త అవేర్నెస్ వచ్చింది. అండ్ అలా వచ్చిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆర్ వేరే స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయినా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి కూడా మేము కూడా చాలా ఇష్టంతో ప్రయత్నం చేస్తాము అండ్ మా వంతుగా కూడా మేము వాళ్ళ హెల్ప్ చేస్తాము. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఎప్పుడు ఈ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా వాళ్ళ కెరియర్ ని ది బెస్ట్ గా జీవితంలో ముందుకు వెళ్ళడానికి, ది బెస్ట్ పాత్ ని ఎంచుకోవడానికి ఇటువంటి క్యాంపెయిన్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి అని వాళ్ళు చెప్పేటువంటి సమాధానం.
0: ఎగ్జాక్ట్లీ.

0: మీ అలాట్. సో నషా ముక్త్ భారత్ కావాలి అని అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కావాలని ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇంకా మాట్లాడించాల్సినటువంటి పర్సన్స్ అండ్ డిగ్నిటరీస్ ఇంకా ఉన్నారు. అయితే మనకి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకెవరు మాట్లాడలేదు కాబట్టి అండ్ ఇట్ కెన్ టేక్ సమ్ మోర్ టైమ్. అండ్ అక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా నేను పిన్ టు పిన్ అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. అండ్ హోప్ దిస్ ఇస్ వాట్ అండ్ ఇక్కడ వరకు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటివి జరిగిన విశేషాలన్నీ మీకు చెప్పాను క్లియర్ గా అని అనుకుంటున్నాను.
1: రైట్ రైట్. So clarity vachesindi. So how important this event is for
0: yes, and I want to tell one thing entante ee live vintunnatuvanti mana listeners andarki kuda pillalaki inka oka myth innaku oka mana oka one of the listener maatladinattuga chaduvu paina shraddha tagutundi sports lo ganaka pillalu velthe anetuvanti myth oka mooda nammakam oka apanammakam anedi chaala mandi parents lo undi. So I request everybody adi eppatiki oka apanammakame oka anumaname kaani nijanga ala ఉంది. స్పోర్ట్స్ లోను చదువులోను రాణించిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ కెరియర్ బాగుండాలి అంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా ఉండాలి అని అంటే పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కూడా పంపించాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ ఉందని చెప్తాను.
1: ఎగ్జాక్ట్లీ, ఆ పుష్ పేరెంట్స్ చేయాల్సిందే ఈ పిల్లల్ని
0: చేయాల్సిందే. అట్లీస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలి, సో దట్ అప్పుడు ఫర్దర్ గా వాళ్ళే ఎంచుకోగలుగుతారు వాళ్ళకి ఏ రకమైన స్పోర్ట్స్ అంటే ఇష్టం అని.
1: రైట్ రైట్. సో మౌల్డ్ అవుతారు కూడా ఫ్యూచర్ లో, ఎలా
0: మౌల్డ్ అవుతారు కూడా. అండ్ డిసిషన్ మేకింగ్ లో కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు రాదు. అండ్ ఫ్యూచర్ లో ఎవరి హెల్పింగ్ హ్యాండ్ లేకుండా ఇండిపెండెంట్ గా ఎదిగేటువంటి ఆ నాలెడ్జ్ ని ఆ కరేజ్ ని వాళ్ళు
1: బిల్డ్ చేసుకుంటారు. అబ్సల్యూట్లీ. సో ఇంకా మరి అప్డేట్స్ గురించి మళ్ళీ కొంచెం
0: సేపట్లో
1: కనెక్ట్ అవుదాం. రైట్ రైట్. థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: वेलकम बैक, आप सुन रहे हैं फ्रॉम रेनबो 101.9। और जैसे कि हम जानते हैं कि आज जो है खेल को इंडिया डायलॉग, खेल की बात पीएम मोदी के साथ ये जो कार्यक्रम हो रहा है इंग्लिश एंड फॉरेन लैंग्वेज यूनिवर्सिटी हैदराबाद तेलंगाना में, और इसके चीफ गेस्ट हैं श्री जी किशन रेड्डी, ऑनरेबल यूनियन मिनिस्टर फॉर कोल्स एंड माइंस गवर्नमेंट ऑफ इंडिया। तो ये इवेंट काफ़ी इम्पोर्टेंस और जागरूकता फैलाने के लिए भी है कि कितना इम्पोर्टेंट है ऑफ इन्वेस्टिंग टाइम इन स्पोर्ट्स, एंड ऐसे पेरेंट्स भी अपने बच्चों को इनकरेज कर सकते हैं। तो जैसे कि आप जानते हैं कि हमारी आरजे कीर्ति जो है इस वक्त वहाँ से हमें अपडेट्स देती आ रही हैं अवर्ली कि वहाँ पे क्या हो रहा है, या जो भी अटेंडीज आए हैं वहाँ उनसे हमसे बातचीत करवाया है। तो नेक्स्ट देखते हैं कि अभी हमारे लिए क्या अपडेट बाकी है। हेलो,
1: So, am I audible, Rinduksana?
0: Yes, yes, you're absolutely audible.
1: Okay, so National Sports Day Sandarbhanga Nirvahisukunnatuvanti Karyakramam, and this morning the stage sample hall it was students under gathering with one Mamata Devi Khelo India Sambad. Okay, so India ke mana history of phone and mind opportunities are answered. ప్రసంగం మొదలు పెట్టారు. అయితే దానికి ముందు జరిగినటువంటి కొన్ని అప్డేట్స్ షేర్ చేస్తున్నామని నేను మరింత స్పోర్ట్స్ ఐకాన్షి అనుషి పరిస్థితి బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే అర్జున అవార్డీ అయినటువంటి జేజే శోభా గారు, జావూర్ జగదీశ్ అంకల్ శోభా గారు, ఆవిడ అర్జున వీళ్ళిద్దరు ఫోర్త్ మెంబర్స్ వాళ్ళు ఫోర్త్ లో పెంచమైనటువంటి కాలంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం విషయాలు ఏంటి, అసలు వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి కొన్ని క్వశ్చన్ వాళ్ళని అర్థం చేస్తున్నాం. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లో మనం ఒక కెరియర్ ఎంచుకోవాలి అన్నప్పుడు ఎన్నో ఆడుకోట్లు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి సేఫ్ వాక్ కాదు కెరియర్.
0: అవును,
1: సో వాళ్ళు ఇప్పుడు ఇంతమందికి ఆదర్శంగా నిలబడ్డారు, ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా పిలవబడ్డారు అని అంటే వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి దే వాంట్ స్టూడెంట్స్ టు నో, అలాగే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. సో అందులో మన శోభా గారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, వెన్ దే స్టార్టెడ్ ఎప్పుడైతే తన కెరియర్ లో తన స్పోర్ట్స్ ని ఎంచుకొని ఇదే నా కెరియర్ అని అనుకున్నటువంటి సమయంలో తనకి ఏ రకమైనటువంటి సపోర్ట్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ కానీ ఏ రకమైనటువంటి ఏమంటారు వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ప్రిపరేషన్ లో వాళ్ళకి అవసరం సపోర్ట్ కానీ ఇదంతా చాలా తక్కువగా దొరికేది అంట. కానీ వాళ్ళు ఇష్ట ప్రకారంగా నేర్చుకోవాలి చేయాలి, ఇందులోనే మన కెరియర్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి కోచ్ కూడా దొరికే వాళ్ళు కారట వాళ్ళు నేర్చుకునేటువంటి సమయంలో. అంతేకాదు గివప్ చేయాలి అనేటువంటి థాట్ కూడా తన మనసులో ఏ మూలన ఉండేది కాదంట. సో ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ అంతేకాదు అటువంటి స్పోర్ట్స్ కెరియర్ ని ఎంచుకోవడంలో తనకు బెస్ట్ అథ్లెట్ అవ్వడంలో అంత ప్రొఫెషనలిజం సాధించడంలో ఇవన్నీ కూడా తనకు అప్పుడు దాని తర్వాత కలిసి వచ్చాయంట. అంటే సపోర్ట్ లేకపోవడం, ఎంకరేజ్ చేసుకోవడం, బాధకంటూ ఒక పర్టికులర్ ఎలా ఉంటారు కోచ్ ఉండకపోవడం, ఇవన్నీ ఏం లేకపోయినా కూడా చెయ్యాలి సాధించాలి అనేటువంటి ఒక సంకల్పం వాళ్ళు నా దగ్గర మనిపించిందట.
0: వాళ్ళు
1: చాలా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది, అండ్ ఇంక్లూడింగ్ మీకు. ఎందుకంటే మనం కెరియర్ ని ఎంచుకోవడం ఒక పద్ధతి, అంటే కెరియర్ ని ఎవరు సజెస్ట్ మనకి మనమే దీన్నే మనం కెరియర్ గా మలుచుకొని కష్టమైన నష్టమైన ఇందులోనే ఎదగాలి అని అనుకునేటువంటి పద్ధతి ఒకటి. శోభా గారు మాట్లాడే విధానంలో అది నాకు అనిపించింది, అండ్ ఆయన చెప్పిన విధానం అంటే చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేసింది. ఇంకా కమింగ్ టు శ్రియాన్షి వలిశెట్టి, ఇది బ్యాడ్మింటన్ ప్లేయర్, తన గురించి కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించినటువంటి విషయాలు ఉన్నాయి. తను ఇప్పుడు స్పోర్ట్స్ ఆల్సో అనుకుంటుంది తను చూడడానికే ముఖ్యంగా చాలా మంది తిరిగి రావడం జరిగింది అనమాట. సో వాట్ మేడ్ హర్ సో స్పెషల్ అంటే తన ఆర్థంగా ఉన్నప్పటి నుండే తన కెరియర్ ని ఈ రకంగా అని అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలి అనేటువంటి ఆ ప్రాక్టీస్ ని మొదలు పెట్టడం అంతేకాదు, నాట్ వన్స్ ఆర్ ట్వైస్ అంటే ప్రతిసారి తను బెస్ట్ ఇవ్వడానికి చిన్నతనం నుంచే ట్రై చేసేదంట. అంటే ఆ కెరియర్ లో ముందుకు సాగాలి అనేటువంటి ఆ ఆలోచన ఒక ఏజ్ తర్వాత వస్తుంది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే అవుతుంది, బట్ షీఈ్ నాట్ లైక్ దాట్. తన మాటలు వింటేనే అర్థమైపోయింది. అంతేకాదు తనకి పిల్లల గోపిచంద్ అంటే చాలా చాలా ఇష్టం అంట, ఆ విషయాన్ని చెప్పడం

0: కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అంటే మనకి ఎవరో ఒకరు అలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళని చూస్తూ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో అలాగే మనం అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటాం కదా.
1: ఎగ్జాక్ట్లీ, ఎన్కరేజింగ్ గా ఉంటుంది చాలా మందికి.
0: సో డెఫినెట్లీ ఇప్పుడు వినేటప్పుడు నాకు కూడా శ్రియాంశి వాళ్ళు చెప్పి చెప్పినటువంటి విధానం పట్ల అలాగే అనిపించింది అనమాట. బ్యాడ్మింటన్ అంటే చిన్నప్పటి నుండి తనకు చాలా ఇష్టంగా ఉండేదంట. అంతేకాదు అది చిన్నతనం నుండి తన జీవితంలో భాగంగా మారిపోయింది అని చెప్పడం చాలా మందికి నచ్చింది. అండ్ మన ఇండియాలోనే ఆల్ ఓవర్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ గాను అండ్ ప్రపంచంలో ఆల్ ఓవర్ ద వరల్డ్ 44th ర్యాంక్ సాధించినటువంటి మెంబర్. అబుదాబిలో మాస్టర్స్ లో కూడా విజయం సాధించింది, అలాగే చైనా మాస్టర్స్, అలాగే మెక్సికో ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లో వరుసగా పతకాలు సాధించినటువంటి, పతకాలు గెలుచుకున్నటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్స్. అని ఈ రోజు ఇక్కడ నిల్చొని వీళ్ళందరికీ వీళ్ళందరితో పాటు తన జర్నీ స్టూడెంట్స్ తో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అంట. కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఏ రకమైనటువంటి ఆంబిషన్ లేని వాళ్ళకి ఆంబిషన్స్ లోకి ఆంబిషన్ పోరాడుతో లైక్ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఒక హెల్పింగ్ వర్డ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి అని తెలుసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళ మాటలు నిజంగా బోల్డ్ ఇన్స్పైరింగ్ గా అనిపించారు.
1: ఇలాంటి పర్సనాలిటీస్ మాట్లాడినప్పుడు చాలా ఎన్కరేజింగ్ ఉంటుంది కదా పిల్లలకు కానీ, ఆర్ ద స్టూడెంట్స్ హు కేమ్ దేర్ టు సీ దోస్ పర్సన్స్ లైఫ్ and to get to know their stories, kaise unhone shuruaat ki thi, kaise unki life mein ye sport aaya tha, aur kaise, you know, kya prerna rahi iske piche, and how that shaped them into the persons they are. To bahut hi ahem cheez hai, aur hame ye nahi kehna hai ki, you know, only padhai ya only sports, but we can, you know, both balance hum achhi tarah se kar sakte hain with the support of parents as well, right? Wo thoda sa push initially jab bachchon ko स्पोर्ट्स में हमें डालना होता है, थोड़ा इनिशियल पुश अगर हम दे दें तो उन्हें क्या पसंद है, कौन सी एक्टिविटी, कौन सी नो स्पोर्ट पसंद है, तो वो चूज कर सकते हैं एंड दे कैन बिल्ड द करियर ओवर इट. आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: Right, so let you take over to the live updates from RJ Kirti. Hello.
1: Hello.
0: Hello, RJ Kirti.
1: Yeah, am I audible?
0: Yes.
1: Okay, so ఇవాళ ది ప్రోగ్రామ్ చాలా చాలా బాగా జరిగింది. అండ్ కిషన్ రెడ్డి సార్ చెప్పిన మాటలు అయితే చాలా మందిని ఇన్స్పైర్ చేశాయి. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండాలి, అలాగే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా ది బెస్ట్ గా ఉండాలి అంటూ ఆయన మాట్లాడిన మాటలు చాలా మందికి నచ్చాయి కూడా. ఎందుకు అని అంటే స్పోర్ట్స్ కి రిలేటెడ్ గా ఎంకరేజ్ చేసేటువంటి ఆ వర్డ్స్ ఎవరైతే స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి నిజంగా
0: నచ్చుతాయి.
1: సో అంతేకాదు ఎవరెవరైతే ఏ స్పోర్ట్ అయితే ఎంచుకున్నారో, కొంతమంది బ్యాడ్మింటన్ కావచ్చు, కొంతమంది హాకీ కావచ్చు, వాట్ ఎవర్ లైక్ దాట్, అలాగా అందులో నుంచి కొంతమంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫెలిసియేట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడే. అండ్ ద ప్రోగ్రామ్ కేమ్ టు అన్ ఎండ్. చాలా మంచి సాటిస్ఫైయింగ్ ఓబి జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కాంబినేషన్ లో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి కదా మనకి రవలి, అలా నాకు కూడా అనిపించాయి. సో దిస్ ఇస్ వాట్ ఫర్ టుడే అండ్ కీప్ ది సైనింగ్ ఆఫ్ హ్యాపీలీ. ఇంకా ఆ కాంబినేషన్స్ ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. డిస్టర్బెన్స్ గా ఉంది, సో ఒక 5 మినిట్స్ ముందే నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసేసి వైండ్ అప్ చేసేస్తున్నాను.
0: Right.
1: Thank you. Thanks a lot.
0: Thank you, Kirti, for going there and giving us lively, you know, hourly updates. Maaku ఇస్తూనే ఉన్నారు. అండ్ అక్కడ ఏం జరుగుతుంది అలా అనో హౌ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ యూనో స్టూడెంట్స్ ఓన్లీ హైదరాబాద్ నుంచే కాదు థ్రూఅవుట్ ఆ కంట్రీ యూనో కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఈవెంట్ టు యునో టు హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ యంగ్ పీపుల్, స్పెషలీ హౌ కెన్ ఇట్ కెన్ షేప్ దే కరియర్ అండ్ హౌ అండ్ ఆల్సో యూనో హౌ కెన్ దే బిల్డ్ దేర్ రెసిలియన్స్ విత్ దాట్ స్పోర్ట్స్ మౌల్డ్ చేసుకోవచ్చు, యా దే కెన్ మేక్ అ కరియర్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాట్స్ ది updates that we got from RJ Kirti from, you know, from morning. So it was great to listen to the stories of people, of the dignitaries, and also to the people and the students who came there to get inspired, you know, and how that encouragement kind of feel a push to them that so that they can take a step forward and, you know, maybe try a new sport, or some people might be there or who found very interesting to, you know, might start involving some time at least in sports. So kab shuruaat ki ye maane nahi rakhta ki shuruaat ki ye zyada maane rakhta hai. So stay tuned to FM Rainbow 101.9.

0: जब भी आप कभी अगली बार एक लेक विजिट करने जाएं, तो सिर्फ पिक्चर मत लीजिए, टेक अ मोमेंट, पानी को देखिए, लुक एट द बर्ड्स, और उस जगह को अपनी चारों ओर देखिए, और रिमेम्बर कि ये ब्यूटीफुल व्यू इज़ एक्चुअली डूइंग अ लॉट मोर फॉर अस देन वी रियलाइज. सो आज के दिन, स्पेशली ऑन वर्ल्ड लेक डे, लेट्स रिमेम्बर दैट अ क्लीन लेक मीन्स हेल्दियर इकोसिस्टम्स, और हेल्दियर इकोसिस्टम मतलब हेल्दियर कम्युनिटीज. और जब हम अपने लेक्स को प्रोटेक्ट करते हैं आज, मीन्स प्रोटेक्टिंग द फ्रेश वाटर एंड लाइफ फॉर टुमारो. क्योंकि द क्वाइटेस्ट प्लेसेस ऑन अर्थ हैव द लाउडेस्ट मैसेज. वो हमें रिमाइंड करते हैं कि नेचर हमसे ज़्यादा नहीं मांगता, जस्ट अ लिटिल केयर इन रिटर्न फॉर एवरीथिंग इट्स गिव. सो स्टे ट्यून्ड टू एफएम रेनबो 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: वेलकम बैक. आप सुन रहे हैं FM रेनबो 101.9 पर. मैं हूँ आपके साथ RG रावली. वेल, समय हो चुका है 1:06, तो वक्त ने इशारा कर दिया है कि आज आपसे बात करने के लिए टॉपिक हम क्या लाए हैं ये बताने के लिए, राइट? तो आज हम थोड़ा नॉस्टैल्जिक होने की कोशिश करते हैं, क्योंकि आज हम बात करेंगे उस ज़माने की जब हमारी लाइफ में स्मार्टफोन्स नहीं थे. सोचिए ज़रा, आज किसी से बात करनी है तो हम मैसेज कर लेते हैं, या किसी जगह जाना हो या नई जगह अगर हमें एक्सप्लोर करना हो तो हम मैप्स खोल के नेविगेट कर लेते हैं, या अगर हमें कुछ याद नहीं आ रहा है तो हम सर्च कर लेते हैं, बोर हो रहे हो तो सोशल मीडिया ओपन कर लेते हैं. लेकिन स्मार्टफोन्स के आने से पहले हम क्या करते थे? और इसे आता है आज का हमारा सवाल कि what's that something people did before smartphones that you miss today? तो स्मार्टफोन्स के आने से पहले वो कौन सी एक चीज़ है जो आप आज मिस करते हो? तो हमें कॉल करके बताइएगा कि स्मार्टफोन्स आने से पहले आप वो क्या एक चीज़ है जो मिस करते हो. तो आप डायल कर सकते हैं 0402323 0030 या 0402323 4821 या 0402970 4715 पर कॉल करके आप बता सकते हैं कि स्मार्टफोन से पहले कि कौन सी चीज़ आप मिस करते हैं. स्टे ट्यून्ड.

0: वेल दैट वॉज थगली फ्रॉम द फिल्म लेडीज वर्सेस रिकी बेल। तो हमने आपसे पूछा है कि स्मार्टफोन्स आने से पहले हम वो क्या चीज़ है जो आज मिस करते हैं। तो हमारे साथ पहले कॉलर जुड़ चुके हैं, उनसे जानने की कोशिश करते हैं। हेलो
1: హలో మా రవళి
0: హలో సర్,
1: అమ్మా, మంచి టాపిక్ తీసుకున్నావు.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో
1: తర్వాత
0: మచ్.
1: ఫస్ట్గా గాయత్రి గోపిచందుకు మనం హార్దిక శుభాకాంక్షలు తెలపాలమ్మా, ఎందుకంటే ఆమె మహా బాగా మన భారతదేశానికి కీర్తి తెచ్చింది కదా.
0: అవును సార్,
1: నువ్వు చెప్పినావు కదమ్మా, ఇంతకుముందు అంతా చెప్పినావు
0: అవును
1: కదా.
0: ప్రాంతం రైట్ సార్, ప్రోగ్రామ్ అయిపోయింది.
1: అవును, సరే అమ్మా. అయితే ఏమా, గోపిచంద్ కూడా బాగా చేసింది అమ్మా. గోపిచంద్ కూడా బాగా
0: అవును సార్, మంచి ప్లేయర్స్ వాళ్ళంతా
1: గ్రూప్
0: చాలా
1: ఇచ్చింది
0: ఇన్స్పైర్
1: కదా ఆయమ్మ.
0: చేశారు.
1: ఒకేమో గోపిచంద్ సుశీల, ఒకేమో చూడు, ఒకేమో
0: రైట్ సార్,
1: మా
0: మనం
1: ఇంటి
0: టాపిక్
1: సరే అమ్మా.
0: వస్తే
1: టాపిక్ టాపిక్ చెప్తానమ్మా.
0: సార్
1: ఆయమ్మ సింధు, మా సింధు, పివి సింధు.
0: అవును సార్,
1: హలో.
0: పీవీ సింధు కూడా మంచి ప్లేయర్, చాలా ఇన్స్పిరేషన్
1: సింధు
0: చాలా మందికి
1: మా
0: ఇప్పటి
1: ఇంటి
0: పిల్లలకి.
1: మా ఇంటికి ఎదురుగా ఉండింది అప్ప, మా ఇంటికి ఎదురుగా వాళ్ళ పెదనాయన ఉన్నాడు, వస్తా ఉండింది అనమాట. ఒకసారి రెండు సార్లు చూశాను నేను. సరే అమ్మా, అయితే టాపిక్ వచ్చేస్తే ఈ స్మాల్ ఈ ఫోన్స్ రాకముందు ఏ ఉత్తరం, కనీసం ఏ అర్జెంట్ మ్యాటర్ అయినా కూడా టెలిగ్రామ్ ఇచ్చే తప్ప, టెలిగ్రామ్ కూడా 4 5 4 4 గంటలు పట్టేది. తర్వాత మనిషి పోయి చెప్పాల్సి వస్తుంది, ఏ పెన్నుల్లో పిలిచాలన్నా ఏం చేయాలన్నా మనిషి పోవాల్సిందే.
0: రైట్,
1: కాబట్టి చాలా ప్రతి ఆ కాలం అంత జరిగిపోయింది.
0: అవును
1: ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత మనకి అంత నిమిషాల్లో జరిగిపోతుంది, ప్రతి ఒక్కటి కూడా నిమిషాల్లో జరిగిపోతుంది. ఏ
0: అవును
1: వార్త అయినా మొత్తం వస్తాం, ప్రపంచంలో వార్త ఏదైనా కూడా విన్న వీడియోలో కూడా చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ ఫోన్ వచ్చింది చాలా బెటర్. అయితే కొద్ది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక.
0: రైట్ సార్,
1: అంతే మరవళి,
0: రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కాల్ చేసి
1: ఐ ఫోన్
0: మాట్లాడినందుకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సో డాక్టర్ సమయం 2 గంటలైంది. మరి జస్నీ హైదరాబాద్తో ఆర్జే వెంకి రెడీగా ఉన్నాడు. సో మరి జస్నీ హైదరాబాద్ డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, ఇంకా దాంతోపాటుగా సందేశ్ టు సోల్జర్స్, తర్వాత తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా అప్ టు 6 o'clock వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆర్జే వెంకి సిద్ధంగా ఉన్నాడు. సూపర్ సాంగ్స్, మంచి మంచి మాటలు, సూపర్ కబుర్లతో రెడీగా ఉన్నాడు. మరి ఇంకా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్యూన్ చేసేసుకోండి 101.9 ఎఫ్ఎం, ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్నీ హైదరాబాద్ వింటున్నాం కదా. మరి జస్నీ హైదరాబాద్లో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అనుకుంటున్నారా? రైట్, సూపర్ అండి. ఏంటి అది కదా. సో మాట్లాడుకోబోయేది బిర్యానీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అండి ఇది. పెళ్ళిళ్ళకైతే ఒక స్టార్ అతిథి అని చెప్పొచ్చు. రుచుల రాజు అయినటువంటి మటన్ మరాగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్. సో మరి ఆ పేరు వింటేనే ఒక రకమైనటువంటి కాస్తుంది కదా. సో అది లంచ్ అవర్లో ఈ రకంగా చెప్పడం అంటే మామూలుగా ఉండదు. రైట్. సో ఏదైతే ఆ దాని గురించి, ఆ మటన్ మరాగ్ ఏంటి, ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ టేస్ట్ ఏంటి, అసలు దాని వారసత్వం ఏంటి, అది ఎలా తయారు చేస్తారు ఏంటి, ఈ అన్ని అంశాలు నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా నువ్వు వస్తావని సినిమాలోంచి. అద్భుతమైనటువంటి పాట విన్నాం. రైట్, మరి రాజేష్ అండ్ సుజాత పాడినటువంటి పాట అది. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్లో ఉన్నాం కదా, సో మరి జస్ట్ని హైదరాబాద్లో ఈరోజు మాట్లాడుకుంటున్నాం చెప్పాం కదా. సో మరి బిర్యానీకి బెస్ట్ ఫ్రెండ్, పెళ్ళిళ్ళకైతే ఒక గెస్ట్ అనుకోవాలి. సో రుచుల రారాజు అయినటువంటి మటన్ మరాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు మరాగ్ పేరు వినగానే చాలామందికి హైదరాబాద్ పెళ్ళిళ్ళు అయితే గుర్తొస్తాయి కదా. ఇక పెళ్లి భోజనంలో బిర్యానీకి ముందు ఓ గిన్నెడు వేడివేడి మరాగ్ ఇస్తే ఆ ఫీలింగే వేరే లెవెల్ కదా. సో ఇక మటన్ ఎముకల రసం, మసాలాల సువాసన కలిసి ఒక అద్భుతమైనటువంటి రుచిని అందిస్తాయి అవి. ఇది కేవలం మరి సూప్ కాదండి, హైదరాబాదీ సాంప్రదాయానికి ఒక ప్రతీక అని చెప్పాలి. చలికాలంలో అయితే మరాగ్ తాగితే శరీరం అంతా హాయిగా మారిపోతుంది కదా. అందుకే మరాగ్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే మరాగ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు. అంటే బిర్యానీ బిర్యానీయే, మరాగ్ మరాగే కదా. సో మరి మటన్ మరాగ్ గురించి, దాని హిస్టరీ ఏంటి, అదేంటి, ఈ సూపర్ సాంగ్ విన్న తర్వాత నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల్మయం.
1: పతా హై మే కౌన్ హూ శంకర్.

0: FM Rainbow 101.9.
1: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే ఈరోజు 27/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తిని ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబరు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085853, నంబర్లు మరొకసారి 2324085852, మరొక నంబర్ 2324085853. ఇల్లు వాకిలిలో రైతు నేస్తం గురించి రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైనటువంటి సమాచారం అందజేస్తారు డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు. ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమంలో
0: FM Rainbow 101.9.

ఆనందం సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ అయితే విన్నారు కదా ఇందాక వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో జష్ని హైదరాబాద్లో మటన్ మరాగ్ గురించి వింటున్నారు. మటన్ మరాగ్ చరిత్రలోకి వెళ్తే మటన్ మరాగ్ కథ నిజాం కాలం నుంచి స్టార్ట్ అయిందండి. అప్పట్లో రాజవంశాల విందుల్లో ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటి ఏదైనా వేడుకలు జరిగినప్పుడు అతిథుల కట స్పెషల్గా వడ్డించేటువంటి వంటకాల్లో ఈ మరాగ్ కూడా ఒకటన్నమాట. అంటే ఇలా గంటల తరబడి నెమ్మదిగా ఉడికించినటువంటి మటన్ రసాన్ని రాజులు నవాబులు ఎంతో ఇష్టపడేవారట. కాలం మారింది, తరాలు మారాయి, కానీ మరాగ్ రుచి మాత్రం అస్సలు మారలేదండి. ఇప్పటికీ హైదరాబాద్లోని పెళ్ళిళ్ళు స్పెషల్ వేడుకలు మరాగ్ లేకుండా పూర్తి కానే కావని చెప్పాలి. ఒక వంటకం తరతరాలుగా ప్రజల మనసుల్లో నిలవడం అంటే అది ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మరాగ్ కేవలం ఆహారం కాదండి, హైదరాబాద్ సంస్కృతికి ఒక మధుర జ్ఞాపకం అని చెప్పొచ్చు, రైట్? ఇంకా మరాగ్ తయారీ వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, ఆ మ్యాజిక్ ఏంటి నేను చెప్తాను. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమై మటన్ మరాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ మరాగ్ తయారీ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి అంటారా? అందుకే అంత టేస్టీ ఉంటుందేమోనండి. మనం తాగేటువంటి ప్రతి గిన్నెలు మరాగ్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది తెలుసా. సో మంచి మటన్ ఎముకలు మాంసము తీసుకొని వాటిని ఒక స్పెషల్ ప్రత్యేక మసాలాలతో కలిపి నెమ్మదిగా ఉడికిస్తారనమాట. సో త్వరగా తయారయ్యే వంటకం కాదు ఇది. గంటల కొద్దీ మరిగిస్తూ మటన్లోని అసలైనటువంటి రసాన్ని బయటికి తీస్తారు. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, సువాసన మసాలాలు కలిపి మరాగ్కు ఒక స్పెషల్ రుచినిస్తాయన్నమాట. అందుకే ఒక్క గుక్క తాగానే నోటంతా రుచి వ్యాపిస్తూ ఉంటుంది ఈ మరాగ్. ఒక మంచి మరాగ్ తయారు చేయడం కూడా ఓ కళే అని చెప్పాలి. అందుకే ప్రతి గిన్నె మరాగ్లో ప్రేమ, ఓపిక, సంప్రదాయం అన్నీ దాగుంటాయండి. అది మటన్ మరాగ్ తయారు చేసే విధానం. ఆ మరాగ్ కనుక ఎంత మరిగితే అంత టేస్టీ వస్తుంది దానికి. సో అద్భుతమైనటువంటిది ఆ టేస్ట్. వింటూనే ఉండండి, ఇంకా మటన్ మరాగ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటా. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: మాట రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా, రౌడీ అలర్ట్ సినిమాలో నుంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నాము ఇందాక. మరి బప్పిలహరి మ్యూజిక్ కంపిషన్లో భువనచంద్ర లిరిక్స్ అందించారు ఆ పాటకి, రైట్? మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట అది, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్లో ఉన్నాం, మరి మాట్లాడుకుంటున్నాం మటన్ మరాగ్ గురించి. హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడితే మరాగ్ను కూడా ఎలా మర్చిపోగలరండి కదా. సో బిర్యానీ ఒక సూపర్ స్టార్ అయితే మరాగ్ దాని సపోర్టింగ్ స్టార్ అనమాట. పెళ్ళిళ్ళలో ముందుగా మరాగ్ తాగి తర్వాత బిర్యానీ తింటే వచ్చేటువంటి ఆనందం రియల్లీ మాటల్లో చెప్పలేం కదా. సో మరాగ్ అనేటువంటిది ఆకలిని పెంచుతుందండి. సో బిర్యానీ రుచిని మరింత ఆస్వాదించేలా చేస్తుందన్నమాట. అందుకే చాలామంది ఫుడ్ లవర్

బౌలర్స్. మరాగ్ను బిర్యానీకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని కూడా అంటుంటారు. హైదరాబాద్ ఫుడ్ కల్చర్లో ఈ ఇద్దరి కాంబినేషన్కు ఒక స్పెషల్ స్థానం ఉందని చెప్పాలి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణంగా అనిపించేంతగా ఈ జోడి, అంటే బిర్యానీ అండ్ మటన్ మరాగ్, బాగా ఫేమస్ అయిపోయిందనమాట. సో అది మటన్ మరాగ్ ఉన్నటువంటి ఆ టేస్ట్, ఆ ఇంపార్టెన్స్, రైట్? మరి అందులో ఏమైనా పోషకాలు ఏమైనా ఉంటాయా, మనకి ఏమైనా అందుతాయా? సో అవన్నీ కూడా నేను చెప్తాను, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి FM Rainbow 101.9.

అయితే విన్నాం కదా. సో మటన్ మరాగ్ గురించి మాట్లాడుతున్నాం. మనం తినే ఆహారంలో రుచి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. ఈ మూడు ఒకేసారి అందించేటువంటి వంటకాల్లో మటన్ మరాగ్ కూడా ఒకటన్నమాట. వేడివేడిగా ఉన్నటువంటి మరాగ్ తాగితే శరీరానికి ఒక రకమైన ఉత్సాహం వస్తుందండి. చలికాలంలో అయితే ఇది మరింత హాయినిస్తుంటుంది. అందుకే పెద్దలు కూడా మరాగ్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. కానీ దీని అసలు ప్రత్యేకత ఏంటంటే, ఒక గిన్నె మరాగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంకా ఫ్రెండ్స్ని ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. రుచులను పంచుకుంటూ ఆనందాలను కూడా పంచుకునేలా చేస్తుంది. అందుకే మటన్ మరాగు కేవలం వంటకం కాదు, హైదరాబాద్ మనసులో చోటు సంపాదించిన ఓ ప్రత్యేక అనుభూతి అని చెప్పచ్చు. అది ఆ మటన్ మరాగ్కి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత. రైట్, ఇప్పుడైతే శుభ సాంగ్ విందాం. మరి ఇక్కడితో చేసిన హైదరాబాద్ మటన్ మరాగ్ మీకు వీలైతే ఏ పెళ్లిళ్ళు వేడుకలు ఏదున్నా ఏది లేకపోయినా ఒక్కసారి అలా అయితే టేస్ట్ చేసి రండి. రైట్, డిజిటల్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరున్నారు, స్టే ట్యూన్డ్.

కళలు సాహిత్యం శాస్త్ర విజ్ఞానం ప్రజాసేవ క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలు అందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో

లక్ష్యమని అన్నారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా ఆయనకు వివరించారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. రాష్ట్రంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 10 గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవరాల్ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్లు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు ఖనాల్ ధృవీకరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో ఉన్నారు. డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. 2:00 సమయం 3:15 దాటి 33 సెకండ్లు ఇది రైట్. మరి ఈ ఫ్రైడే ప్రతి వారం కూడా ఏవో ఒక సినిమాలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో మరి ఈ వీకెండ్ అంటే శుక్రవారం రోజు మరి మన థియేటర్లోకి రాబోతున్న

0: మూవీస్ గురించి ఈరోజు అయితే నేను చెప్తూ ఉంటా. సో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మూవీ ఏంటి అంటే చిరంజీవి కదా. అంటే చిరంజీవి యాక్ట్ చేయట్లేదు, చిరంజీవి టైటిల్తో వస్తున్నటువంటి మూవీ ఇది. సో మరి ఈ టైటిల్ విరగానే అందరిలోనూ ఒక ఆసక్తి పెరిగిపోతుంది కదా, అసలు స్టోరీ ఏంటి, ఎలాంటి పాత్ర ఉండబోతున్నాయి అనేటువంటి ప్రశ్నలకైతే సమాధానం తెలుసుకోవాలంటే ఆగస్ట్ 28 వరకు అంటే రేపటి వరకు అయితే వేచి చూడాల్సిందే. టైటిల్కి తగ్గట్టే జీవితాన్ని, పోరాటాన్ని, ఆశయాలను ప్రతిబింబించేటువంటి స్టోరీ ఉండొచ్చు అనేటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. కొత్త అనుభూతి కోసం ఎదురు చూస్తున్నటువంటి సినీ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఎంపికే కావచ్చు. మరి ఈ ఫ్రైడే అయితే థియేటర్కి వెళ్ళే ప్లాన్ ఉంటే చిరంజీవిని కూడా మీ లిస్ట్లో చేర్చేసేయండి. మరి ఈ చిరంజీవి మూవీ అనేటువంటిది ఆగస్ట్ 28 2026 కదా, సో మరి రేపే రిలీజ్ కాబోతుంది. సో మరి ఇందులో కికు యానమల యాక్ట్ చేస్తున్నారు, మరి చిరంజీవి అయితే యాక్ట్ చేయడం లేదు. సో థ్రిల్లర్ సినిమా అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది, చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి. రేపటి వరకు అయితే వెయిట్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: Rainbow 101.9.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలీలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నంబరు 2324085853.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, మరి ఈ వారంలో చూసినట్టయితే అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఆధ్యాత్మికంగా భక్తిపరమైనటువంటి సినిమాలు ఏమైనా వచ్చాయా అంటే, సో మరి ఈ వారంలో అయితే భక్తి ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకెళ్లే సినిమా ఒకటి రాబోతుంది. ఏంటి అది అని అంటారా? సో చెప్తాను. సో మరి ఈ భక్తి ఆధ్యాత్మికత మేళవింపుగా వస్తున్నటువంటి మూవీల్లో రేపు థియేటర్లో రిలీజ్ కానటువంటి అవుతున్నటువంటి సినిమా మహాప్రభు జగన్నాథ్. టైటిల్ చూస్తేనే ఒక భక్తి భావన మనసును తాకేస్తూ ఉంటుంది. అంటే జగన్నాథ స్వామి మహిమలు, ఆధ్యాత్మిక సందేశాలు, ఇంకా చారిత్రక అంశాలతో ఈ సినిమా తెరకెక్కి ఉండవచ్చనేటువంటి అంచనాలైతే ఉన్నాయి. సో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూసేటువంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షనే కావచ్చు. సో మరి భక్తి, భావోద్వేగం, విజువల్ గ్రాండియర్ అన్నీ ఒకే సినిమాలో చూడాలనుకుంటే ఈ ఫిల్మ్ మీకోసమే రెడీగా ఉంది అనుకోవచ్చు. సో మరి రక్షాబంధన్ ఇంకా బలరామ జయంతితో పాటుగా ఇవన్నీ ఉన్నందుకు ఈ సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. సో హిందీ, ఒడియా, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇంకా అంటే కొంచెం పౌరాణికం, కుటుంబం, యానిమేషన్ శైలిలో సాగుతున్నటువంటి మూవీ ఇది. సో మరి ఎలే యానిమేషన్స్ ద్వారా వస్తున్నటువంటి, నిర్మాణ సంస్థ ద్వారా వస్తున్నటువంటి మూవీ. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. డబుల్ కా మీటా వింటున్నారు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్. సో ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ విందాం మనం. సో భక్తి ఆధ్యాత్మికత అన్నాం కాబట్టి శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఓం నమో వెంకటేశాయ మూవీలోంచి ఈ ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: ಕಲಲು, ಸಾಹಿತ್ಯಂ, ಶಾಸ್ತ್ರ ವಿಜ್ಞಾನಂ, ಪ್ರಜಾಸೇವ, ಕ್ರೀಡಲು, ಇಲಾ ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. మరి ఈ శుక్రవారం అంటే రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మరో సినిమా హాయ్ చిన్న టైటిలే అయినా ప్రేక్షకుల్లో అయితే ఒక పెద్ద ఆసక్తిని అయితే రేపుతుంది ఈ మూవీ. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా, ఫ్రెష్ లవ్ స్టోరీగా, ఇంకా ఫ్యామిలీ డ్రామాగా ఫిల్మ్ ఉండొచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. పోస్టర్స్, ప్రమోషన్స్ చూస్తుంటే కొత్త తరహా వినోదాన్ని అందించేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. స్నేహం, ప్రేమ, సరదా క్షణాలతో నిండిన సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి హాయ్ మంచి వీకెండ్ ఎంటర్టైనర్ కావచ్చు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు, రైట్? సో మరి ఇది హాయ్ సినిమా థియేటర్కల్ రిలీజ్ అయితే August 28, 2026, అంటే రేపు. అది ముగిసిన తర్వాతే ఓటీటీలోకి రానుందట. సో అఫీషియల్ ఓటీటీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి రేపటి వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే, రైట్? వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నయనతార అండ్ కవిన్ జంటగా యాక్ట్ చేస్తున్నటువంటి మూవీ ఇది హాయ్. సో మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కూడా ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందట. చూద్దాం థియేటర్కి రిలీజ్ తర్వాత ఓటీటీలో ఎలా ఆరంభించబోతుంది ఏంటి అనడానికి కొద్దిగా మనం వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతునేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగేటువంటి ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకు, పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తిని ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324085 2 2324085 3 నంబర్లు మరోసారి STD కోడ్ 0400 జత చేసి 2324085 2 మరొక నంబర్ 2324085 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఈరోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.

0: ಮಾಟೈನಾ
1: ಪಾಟೈನಾ
2: ಏದು ಏದು ಉಂದಿ ಗುಂಡೆಲು ತೊಳ್ಳು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೆದಲ್ಲು
0: ಏ ಚೋಟೈನಾ
1: ಶ್ರೋತಲ ಆನಂದಾಲ ಗಣಿ
0: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
1: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸುನೆ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
2: నేను చెప్పింది నేనెవ్వరు.
3: స్టూడియో క్లాక్ లో సమయం 4 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యువత క్రీడలు సామాజిక అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, క్రీడల కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన క్రీడా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమరేలీ జిల్లాలోని హేత్ నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. హైదరాబాద్లోని చారిత్రక మిర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం చెరువు ఆధునీకరణ పనులను ఆకస్మికంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్

కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ది పనులు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత లబ్ధిదారుల ఎంపికను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.12 లక్షల ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీలలో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా భారత క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశం గర్వించేలా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్వే దిగ్గా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చే నెల 12-13 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్ధిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. హైదరాబాద్ నగరం ORR పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్

రాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభల్లో ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడికాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం స్టూడియో ప్లస్ మేము 5 గంటల 6 నిమిషాలు దాటి 5 సెకండ్లు అయింది. మనమున్నాం తాజా ట్యూన్స్ వింటున్నాం. మరి తాజా ట్యూన్స్ లో ముందుగా ఏఆర్ రెహమాన్ పాడినటువంటి పెద్ద సినిమాలోంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

0: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23 24 08 52, మరొక నంబరు 23 24 08 53. నంబర్లు మరొకసారి ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23 24 08 52, మరో నంబరు 23 24 08 53.
1: FM Rainbow 101.9.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: FM Rainbow 101.9.
4: స్టూడియో క్లాక్ లో సమయం 5:19 దాటి 8 సెకండ్లైంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి సహన సహన అంటూ విశాల్ మిశ్రా తమన్ ఎస్ శృతి రంజని పాడినటువంటి పాట.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9
1: నువ్వడిగితే పాత పాట నేను వేస్తే కొత్త పాట రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1 2 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

స్టూడియో క్లాక్లో సమయం 5:29 దాటి 39 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్గా గ్యాంగ్ లీడర్ మూవీలోంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇందాక విన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా బృందం పాడినటువంటి ఈ సూపర్ సాంగ్. మరి ఈ పాటకి సో బప్పిలహరి మ్యూజిక్ అందించారు, భువన చంద్ర లిరిక్స్ అందించారు ఆ పాటకి. స్టే ట్యూన్డ్. తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.95.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలీలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతునేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు.

ఆసక్తి గల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085852, మరొక నంబర్ 2324085853. నంబర్లు మరోసారి, ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085852, మరొక నంబరు 2324085853.

FM Rainbow 101.9. స్టూడియో క్లాక్ లో సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ಶ್ರೋತಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಆರೋಗ್ಯ ಜೀವನ ಶೀರ್ಷಿಕನ ಯುವತಲೋ ಪಕ್ಷವಾತಂ ಈ ಅಂಶಂ ಗುರಿಂಚಿ తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక మానసిక స్ట్రగుల్కి లోనైన వాళ్ళని గమనించేవాళ్ళము, లేదా యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లో కూడా కొంచెం చూసేవాళ్ళము. కానీ ప్రస్తుతం ఉండే యువత అంటే రేపటి భవిత ఇలాంటి చిన్న వయసులో పెద్దవాళ్ళు అనేవారు, రాళ్ళు తింటే కరిగించుకోవాలరా అలాంటి వయసులో
1: వాస్తవం
0: పక్షవాతానికి లోనయ్యే సందర్భాలు చూస్తున్నాం. ఈ యువతలో ఈ పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు?
1: పక్షవాతం అన్నది 45 సంవత్సరాల లోపల వాళ్ళలో 5.2 మిలియన్లు భారతీయులు దాంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా ఎక్కువ శాతం,
0: చాలా ఎక్కువ శాతం. అది నిత్య జీవితాన్ని టోటల్గా
1: మార్చేస్తుంది. భారత ప్రధాని ఈ మధ్యన ఒక మాట సెలవిచ్చారు, 2047 కల్లా అంటే ఇంకొక 24-23 సంవత్సరాల్లో భారతదేశం తాలూకు ఆర్థిక ప్రమాణం, ఆర్థిక ప్రగతి 30 ట్రిలియన్లు రీచ్ అవ్వాలి అని. అంటే దీనికి దోహదకారు ఎవరు? ఈ యువతే. ఇప్పుడు ఈ స్ట్రోక్ అన్నది యువతలోకి వచ్చినట్టయితే ఫిజికల్ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది, అంటే ఇంకొకరి మీద ఆధారపడతారు. అదే మెంటల్గా బిహేవియర్ అనేది, కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గిపోతాయి, ఆలోచనా శక్తి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ఫిట్స్ వస్తాయి, డిప్రెషన్, యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి ఉండేసరికి కుటుంబానికి, సమాజానికి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగకరంగా లేను, ఇంకా జీవితాంతం వింతే అనేటువంటి ఒక నైరాశ్యానికి వాళ్ళు లోనవుతారు. అందువల్ల ఈ ఫిట్స్ ఆన్ ఇది ఏదైతే మనం యువతలో వచ్చినటువంటి ఈ స్ట్రోక్ గురించి దృష్టి పెట్టాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకొక మాట ఏమిటంటే, నిజానికి స్ట్రోక్ అన్నది ఏదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. నేను క్యాన్సర్తో ఎందుకు పోల్చానంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఎవరు తప్పు లేకుండా చాలాసార్లు వచ్చింది, ఏ అలవాట్లు కూడా లేకుండా వస్తుంది. స్ట్రోకు ఇప్పుడు ఈ కాలంలో దానిని ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజ్, అంటే జీవన శైలితో కూడిన వ్యాధిగా పరిగణిస్తున్నారు. అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు, వ్యాయామం, ఆహారం, నిద్ర, ఎంత స్ట్రెస్కు లోనవుతున్నారు, వీటి మీద ఆధారపడి వచ్చేటువంటి ఒక జబ్బటిది. కాబట్టి ఆర్థిక ప్రగతికి, పురోగతికి ముఖ్యమైనటువంటి యువత ఇలా లోనవడం చాలా విచారకరం.

0: మీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ పక్షవాతం వరకు కూడా తీసుకెళ్తుంది యువతని. అయితే జీవన శైలిలో ఏ ఏ మార్పులను మనం అవాయిడ్ చేయాలంటారు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం?
1: ఇప్పుడు జబ్బులది ఏదైతే జబ్బుల విధానం కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఆర్థిక ప్రగతి జరుగుతున్న కూడా లైఫ్ స్టైల్ డిజీజ్ ఎక్కువైపోయినాయి. లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏమిటి? ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్. మీరు నమ్మరు, బ్లడ్ ప్రెషర్ అంటే భారతదేశ జనాభాలో ముఖ్యంగా యువతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాలూకా గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉందట. ఇది ఎవరు గ్రహించటం లేదు. భారత ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అనుబంధ సంస్థలు కానీ ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఈ హెల్త్ చెకప్ చేయించుకోవాలని అందరూ గమనించండి. ఎంతమంది వెళ్ళి మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారు? అక్కడే కానీ ముందే కానీ బీపీ ఉందని గమనించినట్టయితే దానికి మందులు వేసుకోవాల్సిన సరిపోయింది కదా. అన్నిటికంటే ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్,
0: బీపీ,
1: రక్తపోటు ఎక్కువగా ఉండడం, అధికంగా ఉండడం. సరే, వచ్చింది డాక్టర్ గారు చెప్పారు, మందులు అసలు వేసుకోవడం నాకేమవుతుందిలే అనే నిర్లిప్తత. అదే కాకుండా నాకు లక్షణాలు లేవులే అనేటువంటి, ఏదైతే నాకు ఏం హెడేక్ లేదు, ఇది లేదు, అది లేదు, నాకేం కాదనేటువంటి ఇబ్బంది రావడం వల్ల సడన్గా ఈ స్ట్రోక్ రావడానికి. అందుకని నేను అనుకోవడం ఏమిటంటే ఒక సమయం ఆశలు వచ్చిందేమో, ఏదైతే ఇప్పుడు ఏదైనా రేషన్ రావాలి, లేకపోతే గ్యాస్ సిలిండర్ రావాలి, ఇలాంటివి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలి కదా. అలాగే నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చేటప్పుడు, లేకపోతే ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారా లేదనేటువంటి ప్రమాణ పత్రం కూడా పొందుపరచాల్సినటువంటి సమయం ఏది ప్రైవేట్ సంస్థలు కానీ భారతదేశం తాలూకా దగ్గర చేయాల్సిన అవసరం. ఎందుకంటే వ్యక్తి తనంతా తాను చేయనప్పుడు దానిని ఇంపోజ్ చేయాల్సిన సమయం వచ్చిందేమో. ఎందుకంటే ఆరోగ్య భద్రతా దృష్ట్యా, దేశ భద్రతా దృష్ట్యా
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డాక్టర్,
1: అవును,
0: మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ గణాంకాలు నిజమైనట్లయితే, ప్రతి ముగ్గురులో ఒకరుండే పరిస్థితి అయితే, ఖచ్చితంగా అది ముదిరి మనకు ఇబ్బంది కలిగించకముందే ఒక స్క్రీనింగ్ చేయించుకుంటే, బీపీ అంటూ ఉన్నది అని తెలిస్తే, దాన్ని తగ్గట్టు వైద్యుడి పర్యవేక్షణలో మందులు వాడితే ఈ స్ట్రోక్ వరకు వచ్చే పరిస్థితి ఉండదు కదా?
1: లేదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా గొప్ప సంస్థ, భారతదేశంలో అగ్రగామి. ఆ సంస్థ నుంచి ఒక స్టడీ వచ్చింది ఈ మధ్యన. అందులో ప్రతి 100 మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఇద్దరు 20 సంవత్సరాల లోపల వాళ్ళట. ఎంత ఇబ్బందికరం అండి. వాళ్ళు మామూలుగా 700 మందికి స్టడీ అనలైజ్ చేస్తే 77 అంటే దగ్గర 30% మందికి స్ట్రోక్ వచ్చింది. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిజాంస్లో ఈ స్ట్రోక్తో అడ్మిట్ అయిన వాళ్ళని చూసుకున్నట్టయితే దగ్గర 13% మందికి ఇక్కడ స్ట్రోక్ వచ్చింది
0: యువతలోనే. డాక్టర్ గారు, ఈ ముఖ్య కారణము అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అన్నారు.
1: అవును,
0: ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయంటారు?
1: దానికి ఉన్నాయి కారణాలు. ఒకటి ఏమిటంటే డయాబెటీస్, అంటే మధుమేహం. మధుమేహం వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది,
0: దాదాపుగా ప్రతి ఇంట్లో ఒకళ్ళు కనబడుతున్నారు.
1: ఇవన్నీ ఒకదానికి ఒక కలయిక ఉందండి, ఒకదానికి ఒక అనుసంధానం ఉంది. మూడవది ఏమిటి? ఊబకాయం చాలా ఎక్కువ అయిపోయింది. యువత 25 సంవత్సరాల లోపల వాళ్ళు, పర్టికులర్గా స్త్రీలలో ఊబకాయం లేని వాళ్ళ సంఖ్య లెక్క పెట్టచ్చు. ఇది ఎవరైనా కించపరచడానికి ప్రయత్నం కాదు, ఇవి నిజమిది. ఎక్సర్సైజ్, వ్యాయామం, కనీసం రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి అని. ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆఫీసు. పర్టికులర్గా ఈ ఎవరిని ఒక వృత్తి మీద మనం చెప్పడం కాకపోయినా, ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక గొప్ప విప్లవం వచ్చింది భారతదేశంలో. ఆర్థికంగా చాలా ప్రగతి చెందింది. దానిలో వచ్చిన ఇబ్బందులు కూడా ఏమిటి? గంటలు కూడా కూర్చోవడం, కదలిక లేకుండా ఉండడం. అందరూ భారతీయులందరూ నిద్రపోయే సమయంలో ఒక వ్యక్తి మెలకువగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ అమెరికా దేశస్థుడు, లేకపోతే ఇంగ్లాండ్ దేశస్థుడు. అంటే భగవంతుడు తయారు చేసినటువంటి సర్కాడియన్ రిథమ్, సైకిల్ అని ఉంటుంది. అంటే అబ్బాయి, నువ్వు ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో యాక్టివ్గా ఉండాలి, ఈ సమయంలో పని చేయాలి అని దానికి విరుద్ధంగా మీరు టోటల్గా యాంటీగా వెళ్తూ ఉంటే శరీరంలో తయారైనటువంటి హార్మోన్లు,
0: కెమిస్ట్రీ
1: అంతా మారిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. చాలా ముఖ్యమైన ఈ మధ్యన వచ్చిన స్టడీ అండి. ఆ స్టడీ ప్రకారం స్ట్రోక్ అన్నది ఎవరైతే 9 తర్వాత 10 తర్వాత డిన్నర్ చేస్తే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా హెచ్చుగా ఉంది, 20%. ఇప్పుడు చాలా 5-స్టార్ హోటల్లో మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డిన్నర్లు ఇవన్నీ వచ్చింది. ఇంకా సంస్కృతికి స్వస్తి చెప్పాలి. కానీ ఇప్పుడు స్టడీ చెప్తున్నది ఏమిటంటే లంచ్ గురించి వాళ్ళు ఎక్కువ సమయం చెప్పలేదండి. బ్రేక్ఫాస్ట్ మీరు 8 తర్వాత కానీ చేసినా, ఎంత లేటు చేస్తుంటే ఈ స్ట్రోక్ వచ్చేటువంటి శాతం, పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుందట. కాబట్టి పాతకాలం నుంచి ఉండేటువంటి తొందరగా భోజనం చేయడం, ఇప్పుడు జైన్ మునులు వాళ్ళు ఎందుకంటే సంవత్సరాల కొద్ది జీవిస్తున్నారు, ఏ ఆరోగ్యం ఇబ్బంది లేకుండానని, అంటే సూర్యాస్తమయం లోపల భోజనం చేసేయడం. అయితే పనిచేస్తూ ఉద్యోగస్తులకి ఎక్కడో దూపం, ఆఫీసు హైదరాబాదు పొలిమ

0: లో నుంచి ఇంటికి వచ్చేసరికి 20-25 కిలోమీటర్ల ప్రయాణం అంత సింపుల్గా అవుతుందా లేదా అని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఉన్నంతలో ఎంతవరకైనా రాగానే తొందరగా మళ్ళీ కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకొని భోజనం మొదలయ్యేసరికి 12 గంటలు అవుతుందండి.
1: తినడం కూడా ప్రశాంతంగా తినడం మానేశారు.
0: దానివల్ల ఊపకాయం వచ్చేస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం అప్పుడప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ వాటిల్లో రిసెషన్ అని వింటుంటాం. అంతవరకు సమృద్ధిగా సంపాదన ఉన్న వాళ్ళు ఒకసారిగా ఇలాంటి రిసెషన్ కానీ లేదంటే ఆ కంపెనీని తీసేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా కొన్ని లోన్స్ తీసుంటారు, కొన్ని ఈఎంఐలు కట్టాల్సినవి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది.
0: అన్నింటికంటే స్ట్రెస్ ఎక్కువ అండి. ఇక్కడ ఒక మాట స్ట్రెస్ గురించి చెప్తాను. మా చిన్నప్పుడు ఏంటంటే అమెరికాలో ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ చాలా ఎక్కువ అని, అంటే 50% జనాభా అమెరికాలో ఏదో ఒక సమయంలో స్ట్రెస్కి ఒత్తిడికి లోనైన వాళ్ళు. ఆ దేశంలో మన దేశంలో లక్కీగా ఇబ్బంది అలాంటిది లేదు. అయితే మనం అప్పటికింకా మన పేద దేశంగా పరిగణించారు. అభివృద్ధి చెందుతున్న ఇంకో దేశం కూడా కాదు, పేద దేశం అది. ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఆర్థిక ప్రగతి చెందుతున్న కూడా పేద దేశం నుంచి తొందరగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా దగ్గరలో డెవలప్డ్ నేషన్గా రాబోతుంది. మనకి ఏదైతే ఉందో గణాంకం పట్టి ఎంత వస్తూ ఉంటే ఇబ్బందులన్నీ సహజమండి. ఈ బ్లడ్ ప్రెషర్ ఇందాక చెప్పుకున్నట్టయితే ఎక్కువ సడన్గా అయ్యి సడన్గా స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ స్ట్రెస్ మూలకంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందన్నారు కదా డాక్టర్.
0: ఉన్నది.
1: దీన్ని యువత ఏ రకంగా ఎదుర్కోవాలంటారు స్ట్రెస్ని? అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కానీ ప్రజల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కానీ కొన్ని ఇతరత్ర వేరే ఉద్యోగాలలో కూడా టార్గెట్స్ అని గోల్స్ అని పెట్టేస్తున్నారు. అది ఇంప్రాక్టికల్గా ఉన్నప్పుడు, వీళ్ళు రీచ్ కాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్, ఒక రకమైన యాంగ్జైటీకి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత తనను తాను ఎలా స్ట్రీమ్లైన్ చేసుకొని ఎదుర్కోవాలంటారు?
0: ఏ ప్రైవేట్ సంస్థలో కూడా ఒక మీకు ఒక శాలరీ ఒక వ్యక్తికి ఇచ్చినట్టయితే వాళ్ళు టార్గెట్లు ఇస్తారు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలి. టార్గెట్లు రీచ్ అవ్వాలంటే దానితో ఉన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే దానిని ఎలాగ మనం సమన్వయించుకోవాలని ఒక మాటలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, గంటల కొలది కూర్చున్నారు, ఒత్తిడి తగ్గాలి, శరీరానికి కొంత వ్యాయామం కుదర్చాలి, చురుగ్గా అవ్వాలంటే ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి తెలుసా? 30/2 అంటే 30 నిమిషాలు కానీ ఊరు కూర్చుంటే 2 నిమిషాలు కొంచెం వాకింగ్ చేయాలంట, ఏదో దగ్గర దగ్గర మిత్రుల దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడడం, ఆ చుట్టూ బిల్డింగ్ నుంచి ఒకసారి ఒక చిన్న రౌండ్ కొట్టి రావడం. ఇప్పుడు మీటింగ్, ఇప్పుడు జూమ్ మీటింగ్లే ఉన్నాయి. జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఫోన్ మాట్లాడుతూ ఉండి అటు ఇటు తిరుగుతుంటే ఏమిటి వీడికి ఏమైనా పిచ్చపెట్టిందో ఏంటి అలా తిరుగుతూ ఉంటాడని, ఒక విధంగా అది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల శరీరానికి వ్యాయామం జరుగుతూ ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. టార్గెట్లు ఉంటాయండి, టార్గెట్లు పోవు. ఇంకా ఆర్థిక ప్రగతి పెరుగుతున్న కొలది టార్గెట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఈ దానితోనే ఉండాలి. ఒక 5 నిమిషాలు వ్యాయామం, మీరు చేసే పని ఇప్పుడు ఏదో సడన్గా మీ రూమ్ని మీరు క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు అన్నీ ఒకసారి తీసుకెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు, దాన్ని డివైడ్ చేయండి. ఎంతవరకు ఆశాస్పదంగా ఉంటుంది కానీ చిన్న విషయం, మీ ఆఫీస్ రూమ్లో ఉండేటువంటి డస్ట్బిన్ కొంచెం దూరం పెట్టండి, అంటే లేచితే కొంచెం దూరం వెళ్ళి పనిచేస్తారుగా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు చేస్తూ ఉన్నట్టయితే ఉపకాయం వచ్చేసి బీపీ షుగరు ఇవన్నీ పెరిగిపోయిన కన్నా స్టాండింగ్ కొంచెం నిలబడి పనిచేయండి.
1: మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలంటారు డాక్టర్ గారు?
0: అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఏదో ఇబ్బంది వెళ్ళిపోతే ఈ ఉద్యోగం పోతే నాకు ఇంకా లేదు, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అని అనుకోకూడదు. అంటే దానిలో ఇంకొక మాట ఉంది, ఏదైతే ఒక టనల్ వస్తుంది చీకటిలాగా వెళ్తూ ఉంటాం, 1 కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ ఉంటుంది, తర్వాత వెలుగు వస్తుందా? అంటే ఇది ఎండ్ ఆఫ్ ది టనల్ వెళుతుంది అనేటువంటి పాత నానుడి మరీ మనం మనసులో మననం చేసుకోవాలి. ఏముంది, ఈ కంపెనీ రాకపోతే ఇంకో కంపెనీకి వస్తుంది, జీవితం అక్కడ తాగిపోదు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను, నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోగలన్నటువంటి ఒక ఆలోచన, భోజనంలో భద్రత ఉన్న దాంట్లో ఎంత తొందరగా అయినట్టు ఎండదాన్ని ఇంటి దగ్గర చేరుకోవడం. ఈ డిజిటల్ వరల్డ్ అక్కడ ఎలాగా మీరు చేస్తున్నది స్క్రీన్ టైమే, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇంకా మీరు ఈ టీవీలు చూడకుండా ఉండడం. యోగా మెడిటేషన్ అంటే ఆ టైంలో మీరు మీకోసం మీ తాలూకా మెదడుని కంట్రోల్ చేసుకున్నటువంటి అదుపులో పెట్టుకున్నటువంటి గట్టి ప్రయత్నం, ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి సాధనాలు.
1: మన భారతీయ సంస్కృతిలో ప్రస్తుతం ఉండే ఆధునిక మోడర్నిటీ అని ఆ కొత్త కొత్త పోకడలో వాటిని దూరం చేసుకుంటున్నాం. అలా కాకుండా తిరిగి నిత్య జీవితంలో యోగా, ప్రాణాయామ, ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనం చేయాల్సిన కార్యక్రమాల పట్ల తిరిగి మనము శక్తివంతంగా పనిచేసే అవకాశం,
0: పునరుజ్జీవితం అవుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే సమయం కేటాయించాలి. దానికి ఇంగ్లీష్లో ఏమిటంటే కేటగరైజ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ. అది సమయం లేకుండా అయిపోయింది. ఒకటి లేవడమే తెల్లవారు ఎప్పుడో లేటుగా లేస్తారు, 9 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చారు, నేను 10 గంటలు పడుకుంటాను, ఇంకా టీవీ లేదు, అంటే 4 గంటలకు 5 గంటలు లేస్తాను, పోను 6 గంటలు లేవండి, తర్వాత ఒక అరగంట సేపు నేను తప్పకుండా దీనికి కేటాయించాను, ఆ తర్వాత న్యూస్ పేపర్ చదువుతా. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్సే చెప్పారు తీసుకోండి, టీ, కాఫీ, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, చాలా మందికి తెలియదు.

0: ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో అందులో కూడా కెఫీన్ అనేటువంటి ఒక ఉంటుంది కదా, ఆ కెమికల్ వల్ల ఏమవుతుంది, నిద్ర తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్ మద్యం వాడడం అన్నది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అది ఒకప్పుడు సోషలైజింగ్గా ఉండేటువంటిది ఇప్పుడు రెగ్యులర్ క్రమబద్ధం అయిపోయింది. పొగ త్రాగడం పాతకాలంలో అబ్బో వాళ్ళు పొగ తాగుతున్నాడు అంటే అది ఒక పెద్ద దేమిలాగా వ్యక్తిని దూరంగా చూడడం అన్న రోజుల నుంచి పొగ త్రాగడం అన్నది ఒక హాబీలాగా అయిపోయింది. దానివలన రక్తనాళాలు నెమ్మది నెమ్మది కుంచుకుపోయి రక్తం ప్రసరణ దాంట్లో నుంచి స్లో అయిపోయి బాగా ఫోర్స్ఫుల్గా వెళ్లాల్సి రావడం వల్ల వచ్చేదే రక్తపోటు.
1: అది కూడా ఒక కారణం అంటారు.
0: అవునండి.
1: సో ఇటు హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వాడే మందులు కానీ జీవన శైలిలో వచ్చే వ్యసనాల వల్ల కానీ కూడా ఈ స్ట్రోక్స్ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి భవిత అయిన యువత ఖచ్చితంగా జీవన శైలిలో సరైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యకరమైన ఆహారము ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరచుకున్నట్లయితే ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంట.
0: అవునండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటల 1 నిమిషం అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నట్టే ఈ రోజు August 27th కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుందాం సూపర్ ట్రాక్స్ వింటూ. సో ఈ సూపర్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొకవైపు వైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:24 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ ఇంట్రెస్టింగ్ స్పెషాలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. దానిలో మొదటగా వరల్డ్ లేక్ డే. మనకు సరస్సులు అంటే కేవలం నీటి వనరులు అనిపిస్తాయి, కానీ నిజానికి అవి మన ఎన్విరాన్మెంట్కు చాలా ఇంపార్టెంట్. నీటిని నిల్వ చేయడమే కాకుండా ఎన్నో రకాల జీవులకు లేక్స్ ఒక హ్యాబిటాట్. పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ఓవర్ యూస్, వీటన్నిటి వల్ల లేక్స్ ప్రమాదంలో పడుతూ ఉంటాయి. అందుకే సేవ్ లేక్స్ సేవ్ లైఫ్ అనే మెసేజ్తో ఈ రోజుని మనకు గుర్తు చేస్తుంది వరల్డ్ లేక్ డే. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఇవాళ రోజున, అంటే August 27th. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 6:40 మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ డే స్పెషాలిటీస్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. మరో ఇంట్రెస్టింగ్ స్పెషాలిటీ ఆఫ్ టుడే ఏంటి అంటే, ఇవాళ డేకి ఒక ఫన్ స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి ఆ ఫన్ స్పెషాలిటీ అంటే, రాక్ పేపర్ సిజర్స్. అదేంటి సత్య ఫన్ స్పెషాలిటీ అంటున్నావు, గేమ్ పేరు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? మనం అందరం చిన్నప్పుడు ఖచ్చితంగా ఆడుకునే ఉంటాం కదా రాక్ పేపర్ సిజర్స్ అని. సో ఇవాళ డేకి ఈ ఫన్ స్పెషాలిటీ ఏంటి అంటే, టుడేస్ డే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ రాక్ పేపర్ సిజర్స్ డే. అవునా, అదేంటి చిన్నప్పుడు సరదాగా ఆడుకున్న ఒక ఆటకి ఒక డేనే డెడికేట్ చేశారా అని అనిపించిందా? నాకు కూడా అదే అనిపించింది. ఎస్, మనం ఆడిన ఆ రాక్ పేపర్ సిజర్స్ గేమ్ ఒక సింపుల్ గేమ్లా కనిపిస్తున్నా కూడా, ఆ గేమ్లో డెసిషన్ మేకింగ్ అండ్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి దిస్ గేమ్ హ్యాస్ అ స్పెషల్ డే. సో చిన్నప్పుడు ఆడుకునే ఈ గేమ్ని ఒక్కసారి తలుచుకుంటూ డెఫినెట్గా ఒక 5 మినిట్స్ అయితే ఈ గేమ్ని మీ పక్క వాళ్ళతో ఆడేసుకోండి. రాక్ పేపర్ సిజర్స్ మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి గుగులెత్తి కింద గుంసు వచ్చనండి. చెర్రగండి చెర్ర

0: FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 7:35 అయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో ఎప్పటిలాగే హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో సరికొత్త టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం కదా. సో ఇవాళ మీ ముందుకు వచ్చిన ఒక కొత్త టాపిక్ ఏంటి అంటే, వర్షం అనగానే మనందరికీ ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అలా వర్షం పడుతూ వర్షాన్ని చూస్తూ ఉంటే ఎన్నో మెమరీస్ ఫ్లాష్ అవుతాయి. కానీ వర్షానికి చైల్డ్హుడ్కి ఉన్న సంబంధం అయితే అద్భుతమైనది. చిన్నతనంలో వర్షాన్ని ఎంజాయ్ చేసినంత మేబీ ఇప్పుడు బిజీ లైఫ్లో ఎంజాయ్ చేయకపోవచ్చు, కానీ వర్షం అనగానే మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవి డెఫినెట్గా మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తాయి, ఒక చిన్న స్మైల్ అయితే తెస్తాయి. సో ఇవాల్టి హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, వర్షం అనగానే మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకం ఏంటి. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402323003030, 0402323482 1 అండ్ 0402970 4715. సో మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో
1: అండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే మంగా భాస్కర్ గారు. ఎస్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి?
1: వర్షం ఆగిపోయింది లేదు.
0: అవునా?
1: డ్రై అయింది ఈరోజు.
0: అవును.
1: ఇప్పుడు చిన్నప్పుడు నిజంగానే అండి, ఎప్పుడు వర్షం పడుతుందో ఎదురు చూసేవాళ్ళు.
0: కరెక్ట్ కరెక్ట్.
1: ఎందుకంటే కడిచిన్న వెళ్ళొచ్చు, లేకపోతే స్కూల్ హాలిడే రెండు చదవాలన్నా ఇస్తే.
0: అవును.
1: స్కూల్ వద్దనుకుంటే అబ్బా ఈరోజు పెద్ద హోంవర్క్ చేయలేదు అనుకోండి, అమ్మా వర్షం పడితే బాగుండు, వెళ్ళక్కర్లేదు, ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. తర్వాత ఎక్కడ నీళ్లు కనిపిస్తే పెద్దవాళ్ళు చూడకుండా దాంట్లో దూకేవాళ్ళు. ఆ బట్టలు పాడైనా గానీ పెడతారని తెలిసినా
0: గానీ
1: ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే మహా ఎంజాయ్ పడ్డా. ఎందుకంటే ఎలాగే ఇంటికి వెళ్తున్నాం కదా, ఇంట్లో అనేవాళ్ళు ఆగి రావచ్చు కదా అని. ఆగలేం కదా, ఆ ఉన్న స్కూల్ బ్యాగ్ తల మీద పెట్టుకుని మసీ వచ్చేసేవాళ్ళు. ఇంకా పేపర్ బోట్స్ అండి, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ ఇంటి నుంచి కొంచెం నీళ్ళు వెళ్ళినా కూడా పేపర్ బోట్స్ చేసి ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు, అందులో వదిలేవాళ్ళు. మేము పెద్ద ఆనందం.
0: అవును,
1: కేరళ బోటింగ్ లా అంత ఆనందించేవాళ్ళం.
0: కరెక్ట్.
1: ఇప్పుడు మొన్న వాళ్ళు మా మనవరాలు ఇక్కడ పేపర్ బోట్ చేసి ఇలా వదులు అలా వెళ్ళి అక్కడ నీళ్ళు ఎక్కువ లేకపోతే మనకు ఆతృతం కదా వాళ్ళతో
0: చేయించాలని.
1: కాబట్టి వర్షం, వర్షాకాలం వర్షాన్ని ఎంజాయ్ చేయాలి.
0: కరెక్ట్.
1: ఋతువుకి ఆ ఋతువే కదండి.
0: అవును.
1: ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ మనకు కావాల్సిందే,
0: కావాల్సింది
1: పడుతుంది. చక్కగా మీరు మా ఇంట్లో మధ్య చేస్తుంది అక్కడ కూర్చోవాలని ఊహించుకోండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మంగా భాస్కర్ గారు ఫర్ కాలింగ్. ఎంతో బ్యూటిఫుల్ గా చెప్పారు కదా, ఒక ఫ్లాష్ లో ఎన్ని మెమరీస్ చెప్పారు. సో అలాగే వర్షం, చైల్డ్హుడ్ ఆర్ బ్యూటిఫుల్ పార్ట్నర్స్. చిన్నతనంలో వర్షంతో ఉన్న జ్ఞాపకాలు అంటే అలాగే బోల్డ్ అని మాటలు తొరిలిపోతాయి, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మంగా భాస్కర్ గారు చెప్పిన దాంట్లో వర్షం అండ్ స్కూల్ హాలిడే, ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే చెప్పాలి. నాకైతే వర్షం పడ్డ తర్వాత రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాక స్కూల్ గేట్ క్లోజ్

చేసేసి ఈరోజు హాలిడే అని అంటే రెడీ అయినా కూడా పొద్దున్నే లేచి స్కూల్కి ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి వచ్చినా కూడా హాలిడే అనగానే ఆ హ్యాపీనెస్సే వేరు. ఎస్, సో వర్షం అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి బ్యూటిఫుల్ పార్ట్నర్స్. అలాగే మీకు వర్షం అనగానే గుర్తొచ్చే ఆ చిన్ననాటి జ్ఞాపకం ఏదైనా ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నెంబర్స్ 0402323 0030 0402323 4821 and 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: FM Rainbow
1: 101.9. Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:10 అయితే అయిపోయింది. మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో రెయిన్బోలో.
3: హలో
2: హలో,
3: నేను రేడియో శ్రోత రమణయ్య.
2: హలో రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
3: బాగున్నాను.
2: సూపర్.
3: వర్షాకాలం మెమరీ,
2: వర్షం అనగానే మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి మెమరీ.
3: అనగా అమ్మా, నేను మేము మ్యారేజ్ అయిన కొత్తలో 69లో ఏమైందంటే, అంతా మేము కలిసి ఊటీ బెంగళూరు పోయినాం మైసూర్కి. మేము పోయినప్పుడు ఏం చేసామంటే, అక్కడ నుంచి వచ్చేటప్పుడు అంతా జరిగిపోయింది. తీరా వచ్చినాము బెంగళూరుకి వచ్చేసి సన్న తుంపర పడతానండి సార్, ఏముంది పని చెప్పేసి బయలుదేరి వచ్చి మదనపల్లికి వచ్చి వచ్చే కొద్దీ ఎక్కువ వర్షం అయిపోయింది. చాలా చాలా వర్షం అయిపోయింది. ఏం చేసినప్పుడు దిగేసినాం, దిగేసి మా దనపల్లిలో మాకు కొంచెం రిలేటివ్స్ ఉంటే పోయినా, మా భార్యకు సంబంధించిన బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి పోయినాము. ఆ ఇంటికి పోయినాము మా కనీసం 3 రోజులు ఉన్నాము వాళ్ళ ఇంట్లో, బయటకు వచ్చేదానికే లేదు. వర్షం పడతానే ఉంది. వాళ్ళ ఇంట్లో సజ్జ రొట్టెలు చేశారు. రోజు బాగా తింటా ఉన్నాము. ఏం చేస్తాం తప్పలే, వాళ్ళకు కూడా పాపం ఎంతో ఇబ్బందిగా ఉంది. అయినా తప్పకుండా మేము విధిరేక అన్నీ ఉన్నాము. అదే అయితే గుర్తుకొస్తుంది అమ్మా నాకు, వానలో అదే గుర్తుకొస్తుంది.
2: రమణయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో హలో, సో సారీ లైన్స్ బిజీగా ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఆ కాలర్ టు కమ్ అగైన్. ఈ లోపు మనం ఒక సూపర్ ట్రాక్ వినేసి మళ్ళీ వచ్చేసేద్దాం. సో టాపిక్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వర్షం అనగానే మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి? మీ చైల్డ్హుడ్ మెమరీ విత్ రెయిన్ ఇస్ ద టాపిక్ ఫర్ ద డే ఇవాళ హలో రెయిన్బోలో. సో మీరు నాకు కాల్ చేయాలి అంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970-4715. ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్ మీకోసం, ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:16 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
1: హలో అండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే, అనిల్ కుమార్.
0: హలో అనిల్ కుమార్ గారు.
1: సో వర్షం గురించి అంటే 1970s 1980s కిడ్స్ కదండి మేము.
0: ఓకే,
1: ఆ టైంలో ఈ రెండు ఇప్పుడు అందరూ చోట్ల చెప్తున్నది, ఆ రెండు అయితే కామన్ గా ఏం చేస్తామండి, బోటింగ్ చేయడం అను ప్లస్ స్కూల్ కి హాలిడే కంపల్సరీ, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనమాట. అవి కాకుండా నేను ప్రాక్టికల్ గా ఎంజాయ్ చేసింది ఏంటంటే, మాది మెదక్ యాక్చువల్ గా. సో ఊరు చివరిలో ఎయిర్ ఉంటది కదండి, సో 3 డేస్ కంటిన్యూ గా వర్షం పడితే ఆ ఎయిర్ పొంగేది అనమాట. అంటే రోడ్ కొంచెం డౌన్ గా ఉండేది, అందుకని వాటర్ దాని పై నుంచి పొంగి పొరలేదనమాట. సో అది బ్యూటిఫుల్ గా ఉండేది లొకేషన్. ఇంకా త్రీ డేస్ వర్షం ఆగి తగ్గిన తర్వాత ఇంకా ఎయిర్ పొంగింది అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరం వెళ్ళి అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా అయ్యేదనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది అనమాట. ఆ ఎయిర్ ఒక 2 డేస్ దాకా అలా కంటిన్యూ పొంగుతూ ఉండేది అనమాట వర్షం తగ్గిన తర్వాత కూడా.
0: సో
1: అది మంచి బ్యూటిఫుల్ అనమాట. అక్కడ మంచి అన్ని కొనుక్కొని తినడం, అక్కడ బజ్జీలు అవి మొక్కజొన్నలు అవన్నీ, సో అట్లా ఒక పిక్నిక్ స్పాట్ అయ్యేది అనమాట. అది
0: సూపర్ సూపర్.
1: కంపల్సరీ వర్షాకాలం ఒకసారన్నా అట్లా అయ్యేది. సో ఎయిర్ పొంగి నీర్ పొంగి అనగానే అందరం వెళ్లేవాళ్ళం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంటి దగ్గరనే బేకరీ చేసే బట్టి అంటారు కదా, బేకరీ ఐటమ్స్ చేసేది ఉండేది అనమాట. సో అక్కడ వేడివేడిగా బన్ అనమాట, జస్ట్ అందులోంచి బట్టీలోంచి అప్పుడే తీసిస్తాడు. సో అవి తెచ్చుకుని టీలో మా మదర్ టీ పెడితే ఇంకా టీలో తినడం అనమాట. ఆ వేడి బన్ 25 NPK ఒకటి వచ్చేది, 2.4. అవి తినేవాళ్ళము. ప్లస్ మా తాతయ్య మా నాన్నమ్మ వెంట పొలం కూడా వెళ్లేవాళ్ళం, చిన్న చిరుజల్లు పడుతుంటే. సో అక్కడ పీతలు పట్టడం అనమాట, ఊట్ పైన ఉంటాయి కదా అవి, వర్షాకాలంలో వస్తాయి అవి, హోల్స్ లో ఉంటాయి. సో వాటికి లోపల గడ్డి వేసేసి దాని పైకి తీసి పీతలు పట్టడము, జస్ట్ టైం పాస్ కే, మరి అంటే ఎక్కువ కాదు. ప్లస్ మా నాన్నమ్మ పొలం గట్టు పైన ఈ టైంలో అన్ని గ్రీన్ లీవ్స్ చెట్లు

0: పుండగంటి కూర తెలుసు కదా మీకు,
1: అవును అవును ఎస్
0: ఇప్పుడు కూడా వస్తుంది.
1: అవును
0: అది జస్ట్ ఊరికే పెరుగుతుంది, అది అక్కడ జస్ట్ పొలం కట్టిన,
1: చాలా మంచిది అంటారు కంటికి.
0: దాంట్లో అసలు ప్రాన్స్ వేసి వండితే ఎంత సూపర్ గా ఉంటుంది.
1: ఓకే,
0: అట్లా వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది అది చెట్టు.
1: ఓ వెరీ నైస్ అండి,
0: చాలా అసలు చాలా ఉన్నాయండి అట్లా జ్ఞాపకాలు. స్కూల్ కి వెళ్తూ ఉంటే మాకు అప్పుడు గొడుగులు ఉండేవి కాదు కదా, మా తాతయ్య ప్లాస్టిక్ కవర్ తో ఇట్లా ఉంటుంది కదా జస్ట్ షెడ్ లాగా ఉంటుంది, అది కప్పుకోవడం అంతేను.
1: ప్లస్
0: అంబ్రిల్లాస్ రిపేర్ చేసేవాళ్ళు అప్పుడు, ఇప్పుడైతే యూజ్ అండ్ త్రో అయిపోయాయి అంబ్రిల్లా. రిపేర్ చేయడానికి అసలు మనం ఎఫర్ట్ కూడా చేయలేము, అసలు అది వేస్ట్ అనమాట. అప్పుడు ఏంటంటే అంబ్రిల్లాస్ కూడా రిపేర్ చేయించుకుని మరీ
1: వాడుకునేవాళ్ళు, రీయూజింగ్ ఎక్కువ ఉండేది.
0: రీయూజింగ్ చేసే వాళ్ళ
1: సూపర్,
0: అవన్నీ మారిపోయాయి.
1: మమ్మల్ని కూడా మెదక్ తీసుకెళ్లి తెచ్చేసారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అనిల్ కుమార్ గారు. ఎస్, సో వర్షాకాలం అనగానే చిన్ననాటి జ్ఞాపకాలు అందరికీ ప్రత్యేకంగా ఉంటాయి. సో అలాగే మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఫ్లాష్ అవుతున్నట్లయితే అది మన లిజనర్స్ అందరితోటి షేర్ చేసుకోవాలనిపిస్తాయి. యూ కెన్ కాల్ మీ ఆన్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970471. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
5: గుడ్ ఈవినింగ్ మేడం.
4: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
5: నరసింహారెడ్డి మేడం. ప్రేమాతిపేట నుండి మేడం.
4: నరసింహారెడ్డి గారు ఎలా ఉన్నారండి?
5: బాగున్నాను మేడం. మీరు ఎట్లా ఉన్నారు మేడం?
4: సూపర్ అండి, సూపర్.
5: చిన్న ఉన్నప్పుడు మేడం ఏంటంటే స్కూల్ కి వెళ్లే టైంలో అనిపించేది వర్షం వస్తే బాగుండు, ఈ స్కూల్ దుమ్మ కొట్టు
4: వచ్చా.
5: ఇంకోటి ఏంటంటే మేడం, అప్పుడు వర్షం పడిన తర్వాత మేడం రెడ్ కలర్ పురుగులు వస్తుండే మేడం. అవి కుంకుమ పురుగులు ఏమంటుంది వాటిని, వాటిని ఏళ్ళు ఇట్లా మనం ముట్టుకోగానే అయితే ముదురు చిన్న ఉంటాయి మేడం అవి రెడ్ కలర్. అవి కొంతమంది ఏమో కుంకుమ పురుగులు అంటారు, కొంతమంది ఏమో హిందీ వాటిలోనే మాదేమో బిరిబాబోటి ఏమంటారు మేడం.
4: ఓకే,
5: ఇంకోటి మేడం జింగన్న అంటే విన్నారా మేడం పేరు? మీరు వస్తుండే గ్రీన్ కలర్ ఉంటాయి పురుగు, అది వాటికంటే పెద్ద కూడా ఉంటుంది. దాని మెడకు మేము దారం కట్టి రూపితే శబ్దం వస్తుండే మేడం. అవి చాలా ఎంజాయ్. ఇప్పుడు అవి కనబడతలే మేడం, ఇప్పుడు మొత్తానికి అవి ఇప్పుడైతే, అప్పుడు చిన్న ఉన్నప్పుడు, ఇక పెద్దగైన తర్వాత అయితే ఈ వర్షంలో ఒక విధమైన మ్యూజిక్ వినిపిస్తుంది మేడం. నాకైతే
4: మ్యూజిక్ వినిపిస్తుంది
5: మేడం. చిన్న వర్షం ఉంటే ఒక మ్యూజిక్, పెద్ద వర్షం ఉంటే ఒకటి. అక్కడ బకెట్ లో పడుతుంటే నీళ్ళు ఒక విధంగా, రేకుల పైన పడుతుంటే ఒక విధంగా, పెన్సిల్ ఉంటుంటే దానిపైన పడుతుంది ఒక విధంగా. మొత్తం ఆ వర్షంలో మేడం మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాం మేడం.
4: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, సో నరసింహారెడ్డి గారు చెప్పిన పాయింట్ ఎంత వ్యాలిడ్ కదా. ఒక వర్షన్లో అంటే ఆ వర్షన్ డిఫరెంట్ ప్లేసెస్లో పడుతున్న కొద్దిగా డిఫరెంట్ మ్యూజిక్ వస్తుంది, ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అండ్ అది చాలా సూదింగ్గా కూడా ఉంటుంది. ఒక్కసారి మన బిజీ లైఫ్ని పక్కన పెట్టేసి, మన టెన్షన్స్ని పక్కన పెట్టేసి, అలా వర్షం పడుతున్నప్పుడు జస్ట్ కళ్ళు మూసుకొని వింటే కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో. నేచర్ హీల్స్ అస్ సో మచ్ కదా. సూపర్. సో మన టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తాను. వర్షం అనగానే మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి అనేది మన టాపిక్ ఆఫ్ హలో రెయిన్బో ఫర్ ద డే. మీరు నాకు కాల్ చేయాలి అంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323400 0402324820 and 0402970 4715. ఇప్పుడు ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్ తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:33 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో ఇవాళ హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో మాట్లాడేసేద్దాం మన నెక్స్ట్ కాలర్ తోటి. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సత్య గారు, శ్రీనివాసరావు మలక్పేట.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
1: టాపిక్ బాగుంది, అంటే ఇంకా వర్షం పడటం లేదు, మీరు అన్నారు మరి వర్షం పడాలి, మరి చూడాలి. అయితే మా చిన్నప్పుడు నాది కదా ఒక పెద్ద రేనుకోట్ ఉండింది.
0: ఓకే,
1: ఆ రేనుకోట్ తీసుకొని ఏం చేసేవాడిని అంటే, ఎవరైతే కొత్తగా ఫ్రెండ్స్ అవుతారో నాకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి తెలిసినటువంటి మంచి ఫ్రెండ్ పేరు చెప్పి, అరే వాడు నిన్ను తప్పకుండా పిలుస్తున్నాడు రా అని చెప్పేవాడిని. అరే వాన పడుతుంది కదా అన్న అంటే, అరే వాన లేదు మరి అతనికి ఏం అర్జెంట్ పనుందో ఏమన్నో, తప్పకుండా కూడా చలం ఎట్లయినా అన్న నాకు చలంతో ఎట్లయినా కానీ కలవాల్సి ఉంది, లేకపోతే నేనే వస్తా అని చెప్పు, లేకపోతే నువ్వు నా మాటగా చెప్పి నీకు ఎట్లా రేనుకోటి ఉంది కదా నేను పోయి చెప్పి అంటే, పాపం అతను వానలో పడి ఏం లేకుండా నేను రేనుకోటి ఏమైనా కావాలంటే, లేదు నా దగ్గర గొడుగుని తిరిగి గొడుగు తీసుకుని వెళ్తా అన్నాడు. నేను పక్కకుండి చూస్తున్నాను అనమాట, ఎలా వెళ్తాడంటే గొడుగు లేదు ఏం లేదు, ఊరికేనే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడట. ఒక 100 మీటర్స్ ఉంటుంది, ఆ 100 మీటర్స్ వెళ్ళి వాడు వాడి దగ్గర వెళ్తే, నేను ఇప్పుడు చెప్పాను, నేనేం చెప్పలేదు, నేను రమ్మని చెప్పలేదు, ఎందుకు వచ్చాను, వానలో తడుచుకుంటూ వచ్చావు ఎందుకంటే లేలే నాకు చెప్పాడు శ్రీనివాస చెప్పాడు, కంపల్సరీగా ఎట్లయినా కానీ కలవమన్నాడు, ఎప్పుడు ఇంత రాత్రి అని చెప్పి నేను వచ్చానంటే, లేలేలే ఊరికేనే కావాలి నాకు కూడా అట్లా అని చెప్తాడు, అదా చేస్తాడు ఇట్లా వానలు వచ్చినప్పుడు నీటే చేస్తుంటాడు. ఆయనకి ఇది ఒక హ్యాపీ మూవీ.
0: అంటే వర్షం పడినప్పుడు చేస్తారా ఇట్లా?

0: నేర్చుకోవడం తప్పకుండా ఒకరు ఇంటికి అంటే ఎవరికైతే ఫ్రెండ్స్ కొత్త కొత్తగా అవుతారు కదమ్మా వాళ్ళైతే వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది ఏమో ఏమో ఎందుకో పిలిచాడు అని చెప్పి వెళ్తారు అనమాట. అందుకోసం వాళ్ళు నా విధంగా ఆదా పట్టించడానికి అలా చేస్తుంది.
1: శ్రీనివాసరావు గారు అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, వర్షం అనగానే చిన్ననాటి జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి కదా. సో మీకు కూడా మీ మెమరీస్ ఫ్లాష్ అవుతున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323 0030, 0402323482 1, అండ్ 0402970 4715, అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: Yes, don't miss it.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
0: FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:46:22 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్. సత్య మేడం గారు,
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు పూలశెట్టి మెహర్బాబా, జూబిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం అండి.
1: ఇకపోతే అండి, చిన్నప్పుడు స్నేహితులు ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అండి ఏం చేసేవాళ్ళం అంటే, బాగా రాత్రి వర్షం వస్తేనే బయట నీళ్లు నిలిచి ఉంటే అండి, ఆ నీళ్ళన్నీ ఎత్తుకెళ్ళి బెంచీల మీద తడిపేసేవాళ్ళం అండి. తడిపేస్తే మాస్టర్ వచ్చేటప్పుడు, ఏంట్రా ఈ వర్షం ఏంటి నీళ్ళు ఏంటంటే, చల్లు వచ్చిందేవాడి మాస్టర్, అందుకనే వచ్చింది అని చెప్తే, చల్లు వెళ్ళిపోండి అని చెప్పేవారు అండి. ఎంతో సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళండి ఇంటికండి. అయితే అండి, వడగళ్ళు పడేయండి. వడగళ్ళు అంటే తెలిసాను, ఐస్ ముక్కలు అంటారు కొంతమంది, ఐస్ రాళ్ళు అంటారండి. వడగళ్ళు పడితే ఆ రోడ్డు మీద వానలో తడుస్తే ఇంటి దగ్గర గుమ్మంలో తడుస్తూ వెళ్ళి ఏరుకునేవాళ్ళండి. అది ఇంటి లోపలికి తెచ్చేటప్పటికి నీరు అయిపోయేదండి. అయితే కాగితం పడవలు కూడా వేసేవాళ్ళు అండి. ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అలా ఉంటాయి. ఇప్పుడు వర్షాలు లేవండి మేడం. వర్షాల గురించి ప్రార్థన, అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా వర్షం పాటలు వేస్తారనుకున్నాను, ఏం వర్షం పాటలు ఏమీ వేయలేదు. వర్షం సినిమా నుంచి మేడం, ఓ ఎన్నాళ్ళకు గుర్తొచ్చే వాన ఒకటి అండి. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చిలికాడే సరసన ఉంటే, చెట్ట పట్ట పట్టుకుని, అదో పాట కూడా ప్రసారం చేయమని మనవి చేస్తున్నాను మేడం.
0: తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, వర్షం అనగానే మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి అని. డెఫినెట్లీ అందరం ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన హ్యాపీ హార్మోన్స్ పెరగడానికి మన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్కి రావడం వల్ల బాడీలో హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతూ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సో దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండర్లైన్డ్ అబౌట్ దిస్ టాపిక్ టుడే. సో దట్ ఈస్ అవర్ హలో రెయిన్బో. కానీ మీకోసం సూపర్ ట్రాక్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఈ సూపర్ సాంగ్స్ వినేసేయండి. సరిగ్గా 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 21వ శతాబ్దంలో భారతదేశం కోసం ఒక ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభకు తగిన మద్దతు లభించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచంతో దేశం జరిపే సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్కు చెందిన శిక్షణార్థి అధికారులు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరడం, అలాగే ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరగడంతో దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పోలీసు నిర్బంధ పాలన అని విమర్శించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో బంగారం రాగి ఖనిజ బ్లాకును రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్ లైట్స్ పనుల పురోగతిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణకు చెందిన పర్యాటకులు, యాత్రికుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:04 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాం అనగానే తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన ఎన్నో విశేషాలు మనం తెలంగాణ ప్రోగ్రాంలో తెలుసుకుంటాం. ఈరోజు మనం కాకతీయుల చెరువుల వ్యవస్థ. 800 సంవత్సరాల క్రితమే తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్, ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం. నీళ్లుంటేనే జీవితం, నీళ్లు ఉంటేనే పంట, నీళ్లు ఉంటేనే పల్లె. ఈరోజు మనం వాటర్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సస్టైనబుల్

డెవలప్మెంట్ అంటూ చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, 800 సంవత్సరాల క్రితం జీపీఎస్ లేదు, గూగుల్ మ్యాప్స్ లేవు, మోడర్న్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ లేవు. అప్పట్లో మన తెలంగాణలో నీటిని ఎలా మేనేజ్ చేసేవారు? దీనికి సమాధానం మన చరిత్రలోనే ఉంది. అదే కాకతీయుల చెరువుల వ్యవస్థ. కాకతీయుల కాలంలో చెరువులు ఎందుకు అంత ముఖ్యమైనవి తెలుసుకుందాం ఈ సూపర్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 8:18 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో కాకతీయుల కాలంలో చెరువులు ఎందుకంత ముఖ్యమైనవి అని మాట్లాడుకుందామని చెప్పాను కదా. కాకతీయుల పాలనలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. మన తెలంగాణ భౌగోళిక పరిస్థితులు కూడా ప్రత్యేకమైనవి. చాలా ప్రాంతాల్లో వర్షపాతం సీజనల్గా ఉంటుంది, అంటే వర్షాకాలంలో నీరు వస్తుంది కానీ మిగిలిన కాలాల్లో నీటి కొరత ఉండవచ్చు. అందుకే వర్షం పడినప్పుడు వచ్చిన నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు వ్యవసాయానికి ఉపయోగించుకోవడం చాలా కీలకం. కాకతీయుల కాలంలో ఆ అవసరాన్ని అర్థం చేసుకొని చెరువులు, కుంటలు, కాలువాలతో కూడిన ఒక పెద్ద నీటి వ్యవస్థను అభివృద్ధి చేశారు. అంటే వర్షం పడింది, నీరు పారింది, మళ్ళీ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉండడం కాకుండా వచ్చిన నీటిని పట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి అండ్ పంచాలి, ఉపయోగించాలి. ఇదే బేసిక్ ప్రిన్సిపల్గా మారింది మన కాకతీయుల చెరువుల వ్యవస్థకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఈ సూపర్ ట్రాక్స్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్ళకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: స్టే ట్యూన్, స్టే బ్రైట్, వైబ్రెంట్ హైదరాబాద్
2: ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:32 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రామ్ లో మనం కాకతీయుల చెరువుల వ్యవస్థ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో దానిలో భాగంగా చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ఏంటి? చైన్ ఆఫ్ ట్యాంక్స్ కాకతీయుల వాటర్ మేనేజ్మెంట్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చెరువుల పరంపర అంటే చైన్ ఆఫ్ ట్యాంక్స్. ఒక చెరువు నిండిన తర్వాత దాని సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మరో చెరువులోకి వెళ్లేలా అనుసంధానం చేసేలా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశారు. అంటే ఒక చెరువు మాత్రమే కాకుండా చెరువు, మరో చెరువు, మరో చెరువు, అలా వర్షపు నీటిని ఒక ప్రాంతంలోనే వృధా పోనివ్వకుండా సాధ్యమైనంత వరకు మళ్లీ మళ్లీ ఉపయోగించేలా వ్యవస్థను రూపొందించారు కాకతీయులు. ఇది వినడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇలాంటి వ్యవస్థను నిర్మించాలంటే భూమి వాలును అర్థం చేసుకోవాలి, నీటి ప్రవాహాన్ని గమనించాలి, స్టోరేజ్ కెపాసిటీని అంచనా వేయాలి. అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్లో ఇంజనీరింగ్ థింకింగ్ కూడా ఉందన్నమాటే కదా. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మన కాకతీయుల చెరువుల వ్యవస్థ గురించి. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:38 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. వర్షం అంటే సమస్య కాదు, ఇట్స్ ఆర్ రిసోర్స్. మన పూర్వీకుల ఆలోచనలో వర్షపు నీరు సమస్య ఏమాత్రం కాదు, అది ఒక రిసోర్స్, ఒక గొప్ప నిధి. వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని ఎలా క్యాప్చర్ చేయాలి, ఎక్కడ నిల్వ చేయాలి, ఎంతకాలం దాన్ని ఉంచాలి, ఎప్పుడు పొలాలకు విడుదల చేయాలి, ఈ క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చేలా చెరువుల వ్యవస్థను పనితీరులోకి తెచ్చింది కాకతీయుల చెరువుల వ్యవస్థ. అందుకే చెరువు అంటే కేవలం ఒక పెద్ద నీటి గుంట కాదు, అది ఒక గ్రామానికి వాటర్ బ్యాంక్ లాంటిది. ఇట్స్ ఆర్ రిసోర్స్ కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:44 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం కాకతీయుల చెరువుల వ్యవస్థ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో దానిలో భాగంగా రామప్ప చెరువు అనుబంధం. కాకతీయుల ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది రామప్ప దేవాలయం. అండ్ అలాగే దాని పక్కనే ఉన్న వాటర్ మేనేజ్మెంట్ కూడా. రామప్ప ఆలయానికి సమీపంలో ఉన్న రామప్ప చెరువు కాకతీయుల కాలం నాటి ప్రముఖ జలాశయాల్లో ఒకటి. ఒకవైపు అద్భుతమైన ఆలయ నిర్మాణం, మరొక వైపు పెద్ద నీటి నిల్వ. ఇది మనకు ఒక విషయాన్ని చెప్తుంది. ఆ కాలంలో ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్టింగ్ నేచర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఏమంటారు? మీకోసం అయితే సూపర్ సాంగ్ వెయిట్ చేస్తోంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:50 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో మనం కాకతీయుల నుంచి ఏం నేర్చుకోవాలి? మనం చాలా విశేషాలు అయితే మాట్లాడుకున్నాం కదా ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో. కాకతీయుల చెరువుల వ్యవస్థ గురించి, వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మనం కాకతీయుల నుంచి ఏం నేర్చుకోవాలి అని అడిగితే

అయితే వాళ్ళ ఐడియాస్ నుంచి మనం లెసన్స్ తప్పకుండా తీసుకోవాలి. మొదటి లెసన్, రెయిన్ వాటర్ ఇస్ ప్రెషియస్. వర్షం వచ్చినప్పుడే దాన్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్త పరచుకోవాలి. రెండో లెసన్, వాటర్ స్టోరేజ్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్. ఒక పెద్ద రిజర్వాయర్ మీద మాత్రమే ఆధారపడకుండా చిన్న చిన్న వాటర్ బాడీస్ కూడా చాలా అవసరం. మూడో లెసన్, న్యాచురల్ డ్రైనేజ్ని గౌరవించాలి. నీరు తన సహజ మార్గంలో వెళ్తున్నప్పుడు దాన్ని మనం తప్పకుండా గౌరవించాలి. ఫోర్త్ లెసన్, వాటర్ కన్జర్వేషన్ ఈజ్ ఫ్యూచర్ సెక్యూరిటీ. ఈరోజు సేవ్ చేసే నీరు రేపటి జనరేషన్కి మనం ఇవ్వబోయే గొప్ప రిసోర్స్ అవుతుంది. సో సచ్ అ బ్యూటిఫుల్ లెసన్స్ ఫ్రమ్ కాకతీయుల చెరువుల వ్యవస్థ. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. యూ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ లైన్డ్ అప్, సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:04 అయిపోయింది. అంటే మనం రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలోకి అడుగు పెట్టేశామన్నమాట. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్గా ఏదైనా మాట్లాడాలి అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది మన అమ్మమ్మలు చెప్పే కథల్లో ఎంత నాలెడ్జ్ దాగుంటుంది కదా. ఆ కథల్లో కొన్ని కథల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది ఏంటి అంటే రెండు విత్తనాల కథ. ఒక రైతు దగ్గర రెండు విత్తనాలున్నాయట. మొదటి విత్తనం, నేను నేలలోకి వెళ్తాను, చీకటిని ఎదుర్కొంటాను, వాన ఎండ అన్నిటినీ భరిస్తాను, ఒకరోజు పెద్ద చెట్టుగా మారుతాను అని అనుకుంటుందిట. మరి రెండో విత్తనం మాత్రం, అయ్యో నేలలో పాతి పెడతారా నన్ను, నా ఫ్రీడమ్ పోతుంది, వానలో తడవాలి, ఎండలో ఎండాలి, ఇక్కడే ఉండిపోతాను, బాగుంది కదా అని అనుకుందిట. కొంతకాలానికి మొదటి విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టయింది, రెండో విత్తనం మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితం

జీవితంలో గ్రోత్ కావాలి, ఎదగాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. మన కంఫర్ట్ జోన్లోనే ఉండాలి. కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాను అంటే ఆ రెండో విత్తనంలాగా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఎంత అద్భుతమైన కథ కదా ఇది. ఇంకో కథ గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: ಹೈದರಾಬಾದ್ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಸಿಕಂದ್ರಾಬಾದ್ ವೈಬ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ಬ್ರಿಂಗ್ಸ್ ಇಟ್ ಅಲೈವ್.
2: ದಟ್ಸ್ ರೈಟ್, ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಈಸ್ ಯುವರ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಗೇಟ್ ವೇ ಟು ಎವ್ರಿಥಿಂಗ್ ಹ್ಯಾಪನಿಂಗ್ ಅರೌಂಡ್ ಟೌನ್.
1: ಮ್ಯೂಸಿಕ್, ಕಲ್ಚರ್, ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಅಂಡ್ ಸರ್ಪ್ರೈಸಸ್ ಆಲ್ ಪ್ಯಾಕ್ಡ್ ಇನ್ ಒನ್ ವೈಬ್ರೆಂಟ್ ಶೋ.
2: ಸೊ ವೆದರ್ ಯು ಆರ್ ಚಿಲ್ಲಿಂಗ್ ಅಟ್ ಟ್ಯಾಂಕ್ ಬಂಡ್ ಆರ್ ಶಾಪಿಂಗ್ ಅಟ್ ಚಾಮಿನಾರ್,
1: ಸ್ಟೇ ಟ್ಯೂನ್ಡ್,
2: ಸ್ಟೇ ಬ್ರೈಟ್.
1: ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್
2: ಆನ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
3: చక్కటి కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక చెట్టు కథని మనం మాట్లాడుకుందాం. ఆ చెట్టు ఇచ్చిన సమాధానం ఏంటో విందాం. ఒక చిన్న పిల్లాడు చెట్టుని అడిగాడట, నువ్వు నీడనిస్తావు, పండ్లనిస్తావు, పక్షులకు ఇల్లవుతావు, మరి నీకేం కావాలి అని అమాయకంగా ఒక చిన్న పిల్లాడు అడిగిన ప్రశ్నకు చెట్టు నవ్వి ఇలా సమాధానం ఇచ్చిందిట, నాకు ఏమీ వద్దు, నాకు చెట్టులా ఉండడం చాలా ఇష్టం, నన్ను నన్నులా ఉండనివ్వండి చాలు అని అడిగిందిట. అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా. నేనైతే ఈ కథ వినగానే చాలా మూవ్ అయ్యాను. చాలా అంటే ఒక సెకండ్ అలా ఆగి ఆలోచింపజేసిన కథ ఇది. ఇలాంటి అమ్మమ్మలి నాటి కథలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కదా. So on this very, very beautiful note, this is your RJ Satya signing off for the day, but you have super songs lined up, so stay tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9 and exact ga 9:30 Nayarang program kuda start avutundi. So stay tuned and stay entertained. Stay tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9.